0: 1864 for international travel, medical, student insurance. SNR Insurance.
1: శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హిస్టీ 3 అమెరికాలో తెలుగు నేస్తం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే పాటల పల్లకి విత్ శ్రీనివాస్ అనే కార్యక్రమంలో ఈనాటి భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమంలో మనము వినబోయే పాటలు శీర్షిక గురించి చెప్పుకునే ముందు ఒక చక్కటి భక్తి గీతంతో ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. గాన గంధర్వులు, గంధర్వ గానం చేసిన పాటిది. ఘంటసాల గారు పాడిన, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, పి ఆదినారాయణరావు గారి రచన, భక్త తుకారం చిత్రం నుంచి ఈ పాట. తర్వాత మనం ఈనాటి కార్యక్రమ విశేషాల గురించి మాట్లాడుకుందాం.

భక్త తుకారం ఈ చిత్రం నుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనకి పి ఆదినారాయణరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు పాడిన పాట. ఈ పాటతో మనం ఇలాంటి కార్యక్రమం ప్రారంభించాం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే వ్యక్తి, ఈయన గురించి చెప్పాలంటే మనకి కళ్ళెదురకుండా కనబడే ఒక దృశ్యం, ఒక జీవిత కాలంలో మన కళ్ళెదురకుండా కనబడే దృశ్యం ఏంటంటే, ఒక విత్తనం భూమిలో పడితే అది మొలకెత్తి ఒక మొక్కై ఆ తర్వాత ఒక పెద్ద చెట్టు అవుతుంది, ఆ తర్వాత ఒక మహావృక్షం అవుతుంది. ఈ ఎదిగే క్రమంలో ఎన్నో పెను తుఫానులు సురిగాలని తట్టుకుంటూ ఆ ఎదుగుతూ ఆ ఎదిగే క్రమంలో పూలు పళ్ళు ఇస్తూ, ఇంకా చెప్పాలంటే వృక్షం అయ్యాక ఎంతో మందికి నీడనిస్తూ, కేవలం భూమిలోని నీటిని సారాన్ని గ్రహించి తాను ఎదగడమే కాదు తాను ఎదిగిన తర్వాత ఎంతో మందికి ఉపయోగపడడం కూడా ఉంటుంది. అదొక గొప్ప దృశ్యం అండి, ఇది అది ఎంతో స్ఫూర్తిదాయకమైనది. దానికి సంబంధించి ఎన్నో రచనలు, ఎన్నో రకాల కవితలు, కవిత్వాలు అన్నీ మనం విన్నాం, చూసాం. అయితే మన చుట్టూ ఉన్న మనుషుల్లో కూడా అటువంటి వాళ్ళు ఉంటారు. ఎంతో అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ, ఇంకా చెప్పాలంటే కొన్ని అత్యంత దయనీయమైన పరిస్థితులను కూడా తట్టుకొని వాళ్ళు ఎదిగిన తీరు, ఆ తర్వాత వాళ్ళు ఒక స్థాయికి వచ్చి ఒక మహావృక్షంలాగా వాళ్ళు విస్తరించి, అయినా సరే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటూ ఎంతో మందికి ఉపయోగపడుతూ జీవితాన్ని పూర్తిగా సంపూర్ణంగా సాఫల్యం చేసుకున్న వాళ్ళ కథలు ఎన్నో ఉంటాయి మన చుట్టూ. వాళ్ళ నుంచి మనం నిత్యం స్ఫూర్తిని పొందుతూనే ఉంటాం, స్ఫూర్తి ప్రదాతలు వాళ్ళు. అటువంటి వారి కోవలోకి వస్తారు ఇద్దరు కూడా. అంత గొప్ప దర్శకులు, ఆయనకు ప్రత్యేకత ఉంది. తెలుగు సినిమా చరిత్రలో తమ పేరుకు ముందు విక్టరీ అనే పదాన్ని చేర్చుకున్న వాళ్ళు ఇద్దరే ఇద్దరు. అందులో ఒక వ్యక్తి ఇతను, రెండో వ్యక్తి విక్టరీ వెంకటేష్ గారు, అందరికీ తెలిసినదే. అయితే ఆ మొదటి వ్యక్తి ఎవరు అంటే ప్రముఖ దర్శకులు వీరమాచినేని మధుసూదనరావు గారు. ఆయన వీరమాచినేని మధుసూదనరావు గారు, వి మధుసూదనరావు గారు, కానీ వి ఫర్ విక్టరీ అయిపోయారు ఆయన. ఎందుకు అంటే ఒక రెండు దశాబ్దం అంటే 40 సంవత్సరాలకు పైగా ఆయన కెరీర్లో సుమారు 70 నుంచి 80 చిత్రాల దాకా ఆయన నిర్మించారు. ఆ చిత్రాలు అందుకున్న విజయాలు, అవి అందుకున్న పురస్కారాలు, వాటిని బట్టే అర్థమవుతుంది. అయితే కేవలం సినిమాల్లో ఆయన సాధించిన విజయాల వల్ల ఆయన విక్టరీ మధుసూదనరావు గారు అయ్యారు అంటే అసలు అని ఉండొచ్చు, కానీ ఆయన జీవితం గురించి పూర్తిగా తెలుసుకుంటే మాత్రం ఆ విక్టరీ అనే పదానికి 100% అర్హులైన అంత గొప్ప జీవితం అయింది. ఆయన ఆయన్ని కామ్రేడ్ అనొచ్చు, ఒక స్కూల్లో డ్రిల్ మాస్టర్ గారు అయి ఉండొచ్చు ఆయన. అంతేకాదు వీటన్నిటికంటే ముందు కామ్రేడ్ అనే విషయం ఎందుకన్నానంటే, సినిమాల్లోకి రాకముందు ఆయన ప్రజానాట్య మండలిలో చాలా ప్రముఖ పాత్ర పోషించిన కార్యకర్త, కొన్ని పదవులు కూడా నిర్వహించారు ఆయన. దాదాపు 10-12 సంవత్సరాల పాటు ప్రజానాట్య మండలిలో ఆయన పనిచేసిన తర్వాత కొన్ని కారణాలతో అందరి నుంచి బయటకు వచ్చి, ఆ తర్వాత ఏదో బతుకు తెరువు కోసం ఇవ్వబో మిగతా చాలా పనులు చేసి చివరికి సినిమాల్లోకి వచ్చారు ఆయన. అందువల్ల ప్రజానాట్య మండలిలో కూడా ఒక

సో ఆయన తీసిన చిత్రాల్లో భక్తిరసాత్మకమైన చిత్రాల్లోంచి మనం ఒక పాట విన్నాం. ఇప్పుడు ఆయన తీసిన సందేశాత్మక చిత్రాల్లోంచి ఒక పాట విందాం. చాలా మంది సినిమా ఇది, అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమా ఇది. శోభన్ బాబు గారు, శారద గారు నటించిన సినిమా. మరి ఇప్పుడు అంటే ఈ జనరేషన్స్ కి మరి అంత ఓపిక ఉందా లేదా తెలియదు, కానీ జీవితంలో అంటే సమాజంలో కొన్ని సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యలకి మనం గురి కాకపోవచ్చు, కానీ ఏంటంటే ఆ సమస్యలను ఎదుర్కొన్న వాళ్ళ గురించి ఒక సానుభూతితో మనం అంటే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అప్పట్లోని అవన్నీ దాటుకుని కదా ఇవాళ మనం ఏదో ఇలా ఉన్నాం, చక్కగా ఉన్నాం, మనకు అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి కోసం కష్టపడిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇవాళ మనం ఉన్న సమాజంలో మన సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటే దీని వెనక ముందు తరాలు వాళ్ళు ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసే ఉంటారు. వాటి ఫలితంగానే పరిస్థితుల్లో మార్పు వచ్చి ఇవాళ మనం కాస్త అటువంటి వారు పడ్డ ఆ ఇబ్బందులు 50 సంవత్సరాల క్రితం 70 సంవత్సరాల క్రితం వాడు పడిన ఇబ్బందులు మనం పడకుండా ఇవాళ మనం హాయిగా ఉంటున్నాం. కానీ కనీసం ఏంటంటే మనం ఇబ్బందులు పడకపోయినా అటువంటి పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు ఒకప్పుడు ఉండేవన్న విషయాన్ని కనీసం మనం తెలుసుకోవాలి. అది మన కనీస బాధ్యత. ఆ విధంగా ఒకప్పుడు నిరుద్యోగ సమస్య ఇవన్నీ బాగా ఉండే రోజుల్లో అన్నమాట. మధుసూదనరావు గారు ఆయన వచ్చింది బ్యాక్గ్రౌండ్ కూడా ప్రజానాట్య మండలి ప్రజా ఉద్యమం నుంచి వచ్చారు ఆయన. అందువల్ల ఆయన దర్శకత్వం వహించిన సందేశాత్మక చిత్రాల్లో మనుషులు మారాలి కూడా ఒకటి, చాలా మంది సినిమా అది. ఆ సినిమాలో శ్రీశ్రీ గారి రచనకి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడిన పాట ఇది, కేవి మహాదేవన్ గారి స్వరకల్పనలో. ఆ పాటతో మధుసూదనరావు గారి కార్యక్రమం మనం ప్రారంభిద్దాం. చాలా గొప్ప వ్యక్తి అండి, చాలా గొప్ప వ్యక్తి, ఎన్నో గొప్ప సినిమాలు తీశారు మనకి తెలుగు సినిమాల్లో. వారి పాత్ర ప్రముఖం, అటువంటి వారి గురించి మాట్లాడుకోవడం అనేది చాలా సంతోషకరం, గర్వకారణం కూడా. మనుషులు మారాల చిత్రం నుంచి శ్రీశ్రీ గారి రచన, కేమ్మాజాన్ గారి స్వకల్పనలో, బాలు గారు, సుశీల గారు పాడిన పాట.

మనుషులు మారాల చిత్రం నుంచి శ్రీశ్రీ గారి రచనకి కేవి మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు పాడిన పాట మీరు విన్నారు. వేల వేల వత్సరాల కేళిలో మానవుడు ఉదయించిన శుభవేళలో వీచే మలయ మారుతాలు, పొడమి పలికే స్వాగతాలు. ఆ స్వాగతాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని బాధ్యత మెలగాల్సిన సమయం ఆసన్నమైందండి. ఎందుకంటే ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు మనకి. ఎందుకంటే వాతావరణంలో మార్పులు చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా అంటే ఇందులో కొంత మనం చేసుకున్నది కూడా ఉంది. అంచేది ఏంటంటే ఎంతమంది పర్యావరణాన్ని కాపాడడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని కొన్ని సంస్థలు, ఎన్జిఓస్ ఇవన్నీ కూడా ప్రపంచ వ్యాప్తంగా అందులో మనమంతా బాధ్యతగా మనం కూడా మన ముందు తరాల వాళ్ళకి కాస్త పంచిభూతాలని కొంచెంగా మిగల్చాలి కదా. అందుకోసం చెప్పి మనమంతా బాధ్యతగా మనం కూడా మన ప్రయత్నం మనం చేద్దాం. శ్రీశ్రీ గారు ఎంతో ఆశాభావంతో రాశారు ఆ వాక్యాలు. కార్యక్రమంలోకి వస్తే ఇవాళ మనం ప్రముఖ దర్శకులు విక్టరీ మధుసూదన్ రావు గారి గురించి మాట్లాడుకుంటూ వారు దర్శకత్వం వహించిన సినిమాల గురించి మనం అందులో కొన్ని పాటలు మనం వింటున్నాం. ఒక చిన్నప్పటి నుంచి కూడా అందరికీ కూడా జీవితం వడ్డించిన వ్యవస్థలే కాదండి, పరిస్థితులు అందరికీ వస్తాయి. కానీ వాటిని తట్టుకుని ఎలా ముందుకు వెళ్ళగలిగామన్నదే క్యారెక్టర్ అంటారు కదా. సో దానికి నిజమైన పరీక్ష పెడుతుంది జీవితం. సో దాన్ని తట్టుకుని నేను నిలబడి ఒక పెద్ద స్థాయికి వెళ్లి 10 మందికి ఉపయోగపడేట్టుగా మన జీవితాన్ని మలుచుకోవడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. చాలా మంది ఉన్నారు అందరూ, అటువంటి వారిలో మధుసూదన్ రావు గారు కూడా ఒకరు. ఆయన ఆ జీవితంలో ఎప్పుడు సినిమాల్లోకి వస్తామని బహుశా అనుకుని ఉండరు ఆయన. కాకపోతే ప్రజానాట్య మండలి లాంటి అటువంటి సంస్థలో పనిచేసినప్పుడు ఏంటంటే ఆ కార్యకర్తగా ఉన్నప్పుడు వాటిల్లో ప్రజల్ని చైతన్యపరచడానికి కోసం అని చెప్పి వాళ్ళు కొన్ని కొన్ని వీధి నాటకాలు లేదంటే కొన్ని ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటారు. వాటిల్లో అనుభవం అది రాటుదేలుతారు వాళ్ళు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఇవి తెలుస్తాయి, విషయాలు బాగా తెలుస్తాయి. ఆ గ్రామాల్లో అప్పటి వాళ్ళ ప్రజలు లేదంటే రైతులు వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్యల గురించి వాళ్ళకి చాలా చక్కగా అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా తెలుసుకుంటారు అవన్నీ కూడా. అటువంటి అనుభవంలోంచి వచ్చిన తర్వాత మనం కానీ ఒకవేళ సినిమాల్లోకి వస్తే ఆ అనుభవం ఆ సినిమాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ విధంగానే మనం మధుసూదన్ రావు గారు ఆయన తర్వాత దర్శకత్వం వహించిన సినిమాల్లో ఆ అనుభవాలన్నీ ఆయనకి చాలా ఉపయోగపడ్డాయి. అంటే వ్యక్తిగత జీవితంలో ఆయన పడ్డ కష్టాలు, అంతేకాకుండా ఆ ప్రజానాట్య మండలిలో వారి 10-12 సంవత్సరాల సాన్నిహిత్యం, ఆ అనుభవం అవన్నీ కూడా జోడించి బహుశా అందువల్లనే అంత మంచి సినిమాలు తీసిన సినిమాల్లో 95% పైగా మనకి ఆయనకి సక్సెస్ ఉంది. గొప్ప అద్భుతమైన విజయాలు సాధించిన సినిమాలు అవన్నీ కూడా కేవలం సద్దినోత్సవాలు కాదు, అవి బ్లాక్ బస్టర్స్. కొంతమంది నటులకైతే అవి ఆయన ఆయన టర్నింగ్ పాయింట్ ఆయన నటించిన చిత్రాల్లో. ముఖ్యంగా సోమన్ బాబు గారు ఆయన వీరాభిమాన్యం సినిమాకు ముందు వరకు కూడా ఏంటంటే సినిమాల్లో సోమన్ బాబు గారికి అంతగా పెద్దగా అవకాశాలు ఏవో చిన్న చిన్న వేషాలు వస్తున్నా తప్ప ఒక కథానాయకుడికో ఒక నిలబెట్టే పాత్రలు ఆయనకి దొరకటం లేదు. అటువంటి సమయంలో వీరాభిమాన్యం సినిమాలో ఆయన పూర్తి స్థాయి హీరోగా ఆయన నటించిన ఆ సినిమాతో ఇంకా ఆయన వెలుదేరి చూసుకోలేదు హీరోగా. ఆయన తలవగా స్థిరపడిపోయారు. సో అదే సోమన్ బాబు గారికి మళ్లీ ఒక స్లంప్ కెరీర్ లో ఏర్పడినప్పుడు కూడా మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాతో మళ్ళీ ఆయన కెరీర్ మళ్లీ పరుగు పెట్టింది అనమాట. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే మధుసూదన్ రావు గారికి, నాగేశ్వరరావు గారికి ఉన్న ప్రత్యేక అనుబంధం ఏంటంటే మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించిన దాదాపు 20కి పైగా చిత్రాల్లో నాగేశ్వరరావు గారు నటించారు. అలాగే మధుసూదన్ రావు గారిది జగపతి సంస్థ వారిది కూడా అదొక ప్రత్యేకమైన కాంబినేషన్. జగపతి వారి సంస్థలో ఎక్కువ సినిమాలకే మధుసూదన్ రావు గారే దర్శకత్వం వహించారనమాట. సో ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట మధుసూదన్ రావు గారు దర్శకత్వంలో వచ్చిన నాగేశ్వరరావు గారు నటించిన ఆరాధన చిత్రం నుంచి, శ్రీశ్రీ గారి రచన, సాలు రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు పాడిన ఒక గొప్ప పాట, గొప్ప సొలో సాంగ్, ఆరాధన చిత్రం నుంచి.

0: వండర్ఫుల్ వండర్ఫుల్ సీజనే మారింది. రాత్రి పడి అడిగిన ఈ వారం మహాగౌరుగా హుషారుగా పాటిస్తున్నారే.
1: మబ్బుల్ని చూసి మయూరాలు, చంద్రుణ్ణి చూసి
2: డైలాగ్ కూడా బాగుంటాయి. సినిమాలో ఆరాధన సినిమా నుంచి శ్రీశ్రీ గారి రచనకి సాలు రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల గారు పాడిన పాట, మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన మరొక సినిమా. ఇంకొక పాట, ఈ పాట గురించి, ఈ పాట కంటే ముందు ఏంటంటే, ఈ సినిమాలో ఘంటసాల గారి గానానికి తెర మీద ఎస్వి రంగారావు గారి అభినయం అదొక కన్నుల పంట అండి. ఎందుకంటే ఇద్దరికిద్దరు ఆయా రంగాల్లో వాళ్ళు శిఖర సమానులు, చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. ఇద్దరికి మధ్యలో పోటీ అన్నట్టుగా ఉంటుంది ఈ పాట. ఘంటసాల గారు తెర వెనుక ఆయన గళంలో ఉన్న ఎక్స్ప్రెషన్, దానికి తెర మీద ఎస్వి రంగారావు గారి ఆయన చూపించే ఎక్స్ప్రెషన్ కూడా ఏది అద్భుతం అంటే ఇటు తేల్చుకోలేని పరిస్థితి, అంత గొప్పగా ఉంటాయి రెండు కూడా. ఇటువంటి పాటలు రావడం అనేది చాలా అంటే ఒక రకంగా మనం అదృష్టవంతులు. ఎందుకంటే తెలుగు సినిమాల్లో ఇటువంటి పాటలు వచ్చాయి కాబట్టి అటువంటి పాటలు మనం చూడడం, ఎందుకంటే పాట ఏదైనా సరే ఏ భాషలో పాట అయినా సరే మనం చూస్తాం, మనకి ఏదో వినిపిస్తుంటుంది, అర్థమైతే ఆ ఉండే అనుభూతి వేరండి. అది రసానందం, అది రసానుభూతి. అది అటువంటి రసానందాన్ని కలిగించే పాటలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒక గాయకుడు కూడా అక్కడ చెలరేగి పాడుతుంటే అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ దాన్ని తగ్గట్టుగా ఒకవైపు తెర మీద ఆ నటులు కూడా అంతే స్థాయిలో, అంతకు మించిన స్థాయిలో నువ్వా నేనా అన్నట్టుగా అభినయిస్తుంటే అది నిజంగా చూసేవాళ్ళకి ఏంటంటే అదొక గొప్ప దృష్టాన్న భోజనం లాంటిది. అన్ని మనకి అన్ని పదార్థాలతో వడ్డించిన విస్తారు అనమాట అది. అంత అటువంటి పాట ఇది. అంతేకాదు ఆరుద్ర గారు ఈ పాటలో ఒక గొప్ప విషయాన్ని కూడా సందేశాన్ని కూడా చెప్తారు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే అది ఆ వాక్యం మధుసూదన్ రావు గారి జీవితానికి అద్దం పడుతుందేమో అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం అంటారు ఆరుద్ర గారి ఈ పాటలో ఒక దగ్గర. నిజమే, నిజాయితీతో కష్టపడేవాడికి సత్ఫలితాలు అనేవి ఎప్పుడూ లభిస్తాయి. నమ్మకం ఉంచాలంతే, తన మీద తనకి నమ్మకం, ఆ ఆత్మవిశ్వాసం ఉండి తను చేసే ఆ ప్రయత్నంలో ఆ కష్టంలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఏదో ఒక రోజున ఫలిస్తాయి. ఆ ఫలించి మీకు అనుకున్న ఆ ఫలితాన్ని మీరు పొందుతారు కూడా. మధుసూదన్ రావు గారి జీవితానికి ఒక్కసారి లోతుగా మనం అవలోకిస్తే కూడా మనకు అర్థమయ్యే విషయం కూడా అది. ఎందుకంటే చిన్నప్పుడే చిన్న వయసులోనే తల్లిగారు చనిపోతే చాలా కష్టపడి రకరకాలుగా పొలాల్లో పనిచేసి ఎక్కడెక్కడో పనిచేసి కష్టపడుతూ చదువుకుని ఆయన పైకి ఎదిగిన తీరు అది చాలా గొప్ప ప్రయాణం. అది చాలా అద్భుతమైన అంటే మనకెంతో స్ఫూర్తివంతమైన ఆ ప్రయాణం. అది ఆ ప్రయాణంలో నిజాయితీగా ప్రయత్నించారు కాబట్టి ఆ స్థాయికి చేరుకున్నారు. ఈ విరామం తర్వాత ఆ పాట మనం విందాం. స్టే ట్యూన్డ్.
3: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయడం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
4: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగునిస్తాం.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: హ్యాపీ 4th బర్త్డే రేడియో సురభి అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ ఆన్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
7: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
8: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై mypursue.com or write to support@mypursue.com.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
8: Idi office party aa leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
3: Radio Surabhi Revisit.
9: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
10: ఆహా శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all.
11: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మీరు వింటున్నారు రేడియో సిర్వి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఈనాటి పాటల పాలకి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఈనాటి కార్యక్రమంలో మనం ప్రముఖ దర్శకులు శ్రీ వి మధుసూదన్ రావు గారు, విక్టరీ మధుసూదన్ రావు గారు వారి గురించి మాట్లాడుకుంటూ వారు దర్శకత్వం వహించిన సినిమాల్లోంచి కొన్ని పాటలు వింటున్నాం. వినబోయే పాట లక్ష్మీ నివాసం. ఈ చిత్రం నుంచి ఆరుద్ర గారి రచనకి కేవీ మహాదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల గారు పాడిన పాట, చాలా అద్భుతమైన పాట. దీని గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఘంటసాల గారి గాత్రానికి అటువైపు ఎస్వి రంగారావు గారి నటనకి స్థల మీద వారి అభినయానికి మధ్య పోటీ, అద్భుతమైన పాట, అత్యద్భుతమైన పాట. ఆస్వాదించండి.

లక్ష్మీ నివాసం చిత్రం నుంచి అరుద్ర గారి రచనకి కేవీ మహాదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల గారు పాడిన పాట మీరు విన్నారు. శోభన్ బాబు గారి గురించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆయన కెరీర్ లో కెరీర్ బిగినింగ్ లో శోభన్ బాబు గారు నటించిన చిత్రాలను చేసిన పాత్రలు అవేంటంటే పూర్తి స్థాయి నిడివి ఉన్న కథానాయకుని పాత్ర కాదు, అంటే సెకండ్ హీరోగా లేదంటే ఆయన కొన్ని పాత్రలు చేశారు. భగవాన్ కృష్ణ గారు కూడా ఆయన కెరీర్ బిగినింగ్ లో కొన్ని సహాయ పాత్రలు చేసిన తర్వాత ఆదిత్య సుబ్బారావు గారి తేనె మనసుల చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారన్న. అలాగా శోభన్ బాబు గారి చిత్ర కెరీర్ లో టర్నింగ్ పాయింట్ ఆయన పూర్తిగా నటుడిగా హీరోగా నిలబెట్టిన చిత్రం వీరాభిమన్యం, అది మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఆ సినిమాలో పాటలన్నీ కూడా, సినిమా చాలా బాగుంది, అద్భుతమైన విజయం సాధించి శోభన్ బాబు గారికి మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి. అదిగో నవలోకం ఈ చిత్రం నుంచే నటి కాంచన, ఆమెకు కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా పూర్తి స్థాయి పాత్ర లభించింది. ఆ తర్వాత కాంచన గారు కూడా మంచి హీరోయిన్ గా చాలా మంచి సినిమాలు చేశారు, అందరికి తెలిసిన విషయమే. సో వీరభిమన్యం చిత్రం నుంచి అదిగో నవలోకం, మంచి పాట, ఘంటసాల గారు సుశీల గారు పాడిన పాట. సాహిత్యం ద్వారా భాషని, భాష వ్యాప్తి చెందడానికి, ఆ భాష పెంపొందడానికి ఎంతో దోహదం చేసిన రచనలు ఎన్నో ఉంటాయండి. ఇటువంటి సినిమా పాటలు ఏంటంటే కేవలం పాట పాడిన వాళ్ళు చాలా బాగా పాడతారు, సాహిత్యం బాగుంటుంది, చక్కగా మనం వింటాం, దాన్ని ఆస్వాదిస్తాం. కానీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా సాహిత్యాన్ని పరిశీలిస్తే కొన్ని కొన్ని పదాలు ఉంటాయి, వాటిని అర్థాలు తెలుసుకోవడం ద్వారా మన భాషా జ్ఞానాన్ని మనం పెంచుకోవచ్చు అనమాట. అటువంటి అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఏ రచన అయినా సరే మరీ అరటిపండు ఒలిచిపెట్టినంత సులువుగా ఉండకూడదు, కాస్త ఆ విన్న శ్రోతని లేదంటే చూసిన ప్రేక్షకుడిని ఆలోచింపజేసే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే వాడు మనకు కొంచెం ఆసక్తితో వింటారు, ఆ అర్థం తెలుసుకున్న కాస్త ప్రయత్నించి ఆ అర్థం తెలుసుకుని ఆహా ఎంత బాగుందో కదా, ఎంత బాగా చెప్పారు కదా ఈయన అంటారు. మనం అనుకుంటాం కదా ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు పదే పదే మనం చెప్పుకునే మాట, విరించినే విరచించి తినే ఆ పాట విన్నప్పుడు ఎంత అద్భుతమైన పాటో, దానిలో ప్రతి పదం అర్థం తెలుసుకుంటే ఇంకా బాగా మనకి అంటే ఆస్వాదిస్తాం. అంతేకాకుండా ఆయన ఎంత బాగా చెప్పారు, శివెన్నల్ గారి ఆ రచన ఆ ప్రతిభ గొప్పదాని గురించి కూడా మనకి అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఈ పాటలో కూడా ఇటువంటి పాటలు వింటున్నప్పుడు ఏంటంటే మనకి ఆ భాషా జన పరిగణకి ఎంతో అవకాశం ఉంటుంది. పారిజాత సుమదళాల పానుపు మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు, జాతకం చెరకు వింటి వేలుపు అంటే ఎవరు తెలిస్తే కాల్చి 9 7

వీరాభిమన్యు ఈ చిత్రం నుంచి మీరు ఉన్న పాట ఆరుద్ర గారి రచనకి కేవీ మహాదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల గారు సుశీల గారు పాడిన పాట. ఇక్కడ నేను వేసిన ప్రశ్న ఏంటంటే, చెరకు వింటూ వేలుపు ఈ పదానికి అర్థం ఏమిటి అని అడిగాను. ఎవరో ఒకరు కాల్ చేశారండి, మీ కాల్ నేను పిక్ చేసే లోపే అది కట్ అయిపోయింది. సో మళ్ళీ మీరు కాల్ చేయొచ్చు ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే. చెరకు వింటి వేలుపు అంటే ఎవరు తెలిస్తే కాల్ చేయండి 9726316966. ఈ లోపు ఇంకొక పాట, ఇది తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక సాంప్రదాయానికి నాంది బలికింది. ఇది మధుసూదన్ రావు గారు దశకవంతంలో వచ్చిన సినిమాల్లో మనం జాతరగా గమనిస్తే చాలా కొన్ని అంటే కొత్త కొత్తవి ఆయన అంటే ప్రయోగాలు చేశారా అని చెప్పచ్చు. ఆయన ప్రవేశపెట్టారు కూడా అవన్నీ, ఆ తర్వాత ఒక ట్రెండ్ క్రియేట్ చేసేవన్నీ కూడా. సో జగపతి సంస్థతో వారికి ఉన్న అనుబంధం ఏంటంటే, ఆ సంస్థలో ఎన్నో సినిమాలు చేశారు రాజేంద్ర ప్రసాద్ గారి నిర్మాతగా. మధుసూదన్ రావు గారు దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, వాటిల్లో ఆత్మబలం కూడా ఒకటి. ఈ ఆత్మబలం సినిమా గొప్ప విజయం సాధించింది. ఆ సినిమాలో ఆత్రేయ గారి పాటలు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందులో ఈ పాట గురించి ఇప్పటికి చాలా సార్లు దాని బ్యాక్గ్రౌండ్ మనం అంటే ఆత్రేయ గారు పాట రాక ఏం చేయాలో తెలియక వారం రోజుల పాటు అడి తిరిగి తిరిగి ఫైనల్గా పార్క్ లో కూర్చుంటే అక్కడ ఏదో చినుకులు పడుతుంటే ఓ జంట అక్కడ కూర్చుని వాళ్ళ చినుకులు తడుస్తుంటే అలా ఆయనకి తట్టి ఆ పాట అప్పటికప్పుడు అలా పుట్టేసింది అనమాట. అయితే తెలుగు సినిమా చరిత్రలో ఏంటంటే మొట్టమొదటిసారిగా వానపాటను మాత్రం ప్రవేశపెట్టింది మధుసూదన్ రావు గారే. ఆ మొట్టమొదటి వానపాట ఇది. ఆ తర్వాత ఎన్నో వానపాటలు వచ్చాయి, కానీ మొట్టమొదటి వానపాట మాత్రం తెలుగు సినిమా చరిత్రలో ఇదే ఆత్మబలం చిత్రం నుంచి. ఆత్రేయ గారి రచనకి కేవీ మహాదేవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల గారు సుశీల గారు పాడిన ఈ పాట అందరికీ తెలిసిన పాట వినండి. అయితే ఈ పాట మొట్టమొదటి వానపాటే కాదు, ఈ పాటను నటించిన నటీమణి ఆవిడకి ఏదో షూటింగ్ సందర్భంగా ఏదో తల మీద కాస్త దెబ్బ తగలడంతో ఇప్పుడు వానపాటలో పాల్గొనాలంటే ఇప్పుడు షూటింగ్ ఆపిల్లేరు కదా, అందుకని ఏంటంటే తలకి గొడ్డ కట్టుకుని ఆవిడ ఆ పాటను నటించారనమాట. ఆవిడ కేవలం ఆ తలకి జరిగే ఆ గాయం ఏదో రేగిపోకుండా ఉండడం కోసం చెప్పి గొడ్డ కట్టుకుని తలకి స్కార్ఫ్ ఆవిడ నటిస్తే ఆ తర్వాత అదే ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఎన్నో సినిమాల్లో చాలా మంది అలాగా మళ్ళీ తలకి ఆ స్కార్ఫ్ ఏదో చుట్టుకుని కట్టుకుని మొత్తం మీద ఎన్నో పాటలు నటించారు, అదొక ట్రెండ్ అనమాట. ఇంతకీ ఈ ఆత్మబలం చిత్రంలో ఇప్పుడు మీరు వినబోయే ఈ చిటపట చినుకుడు ఈ పాటలో నాగేశ్వరరావు గారితో పాటు నటించిన ఆ నటీమణి ఒకనాటి అందాల తార. వారెవరో తెలిస్తే కాల్ చేయండి 9726316966.

ఆత్మబలం చిత్రం నుంచి ఆత్రేయ గారి రచనకి కె మాధవన్ గారి స్వరకల్పనలో ఘంటసాల గారు సుశీల్ గారు పాడిన పాట, జగపతి వారు నిర్మించిన ఈ సినిమాకి విక్టరీ మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహిస్తే తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి రైన్ సాంగ్ వానపాట. ఈ పాటలో నటించిన ఆనాటి అందాల తార బి సరోజ గారు. మధుసూదన్ రావు గారు నిర్మించిన కొన్ని సందేశాత్మక చిత్రాలు, వాటిలో మనం మనుషులు మారాల చిత్రం నుంచి ఒక పాట విన్నాం కదా, అలాగే కళ్యాణ మండపం సినిమా కూడా శోభన్ బాబు గారు కాంచన గారు నటించిన సినిమా. ఎక్కువగా మనకి అంటే మధుసూదన్ రావు గారు అనగానే మన శోభన్ బాబు గారు లేదంటే నాగేశ్వరరావు గారు వీళ్ళ సినిమాలు మనకు ఎక్కువగా వస్తుంటాయండి, ఎందుకంటే వాళ్ళిద్దరితో చాలా సినిమాలు చేశారు ఆయన. ఈ కళ్యాణ మండపం సినిమా కూడా శోభన్ బాబు గారు కాంచన గారు నటించిన సినిమా, మంచి సబ్జెక్ట్ తో తీసుకుని కథాంశంతో తీసుకుని ఆయన చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి రచించిన ఒక గొప్ప పాట ఉందండి, కాంచన గారి చిత్రీకరించిన పాట. ఆ పాట ఇప్పుడు మేము వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. తీగ తీగ పెనగి పెనగి రాగ ధారగా సాగి సాగి జీవన గంగ వాహిని కాదా. అసలు మొదటి చరణంలోనే ఒక ఒక కోవలలో ఒకటే దేవుడు, ఒక హృదయంలో ఒకటే ప్రియుడు, రెండు చరణాలు కూడా కృష్ణశాస్త్రి గారి ఎంతో చక్కగా అంటే అద్భుతమైన రచన. శాస్త్రి గారి కృష్ణశాస్త్రి గారి రచన ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం, ఎంతో సున్నితంగా ఉంటాయి వారివి. అలా అటువంటి ఒక గొప్ప రచన సుశీల్ గారు పాడిన ఈ పాట

వలచే మనసుకు బదులుగా పిలిచే కళ్ళకు ఎదురై దేవర్ బాలకృష్ణ శాస్త్రి గారు అద్భుతంగా రాసిన కళ్యాణ మండపం చిత్రం నుంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనకి పి ఆదినారాయణరావు గారి స్వరకల్పనలో సుశీల గారు పాడిన పాట మీరు విన్నారు. తర్వాత మీరు వినబోయే పాట ఇందాకలా నేను అడిగిన ఆత్మబలం చిత్రంలో నటించిన నటీమణి ఎవరు స్వయం సమాధానం చెప్పారు మాధవి గారు అలాగే వెంకటరాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వినబోయే ఈ పాట ఇది హిందీలో వచ్చిన దాగ్ ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసే విచిత్ర జీవితం నాగేశ్వరరావు గారు అలాగే వాణిశ్ గారు వారిద్దరు జంటగా నటించిన సినిమాలో కే మాధవన్ గారు స్వరకల్పంలో దాశరథి గారు అత్యద్భుతమైన నటన సుశీల్ గారు అసలు ఎంతో అద్భుతంగా పాడారండి. మెలడీ మెలడీ ప్యూర్ మెలడీ ఎంతో భావయుక్తంగా పాడిన గొప్ప పాట విచిత్ర జీవితం చిత్రం నుంచి

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో, సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్, ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్, ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా, శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Or call 469-269-6476.
7: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
8: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
9: విరామానంతరం పాటల పలికి కార్యక్రమంలోకి పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, అంటే గొప్ప గొప్ప సినీ పర్సనాలిటీస్, అంటే దర్శకులు, గాయకులు, నటీనటులు, వాళ్ళందరి గురించి, వారి మీద మనం కార్యక్రమాలు చేస్తూ వాటితోనే కాదండి, పాత కొత్తల కలయిక, కొన్ని కొత్త పాటలు, కొన్ని పాత పాటలు, ఇలా వీటన్నిటితో నిరంతరాయంగా మీతో మేము ఇంటరాక్ట్ అవుతూ కొన్ని ప్రశ్నలు మీకు సంధిస్తూ మీ నుంచి సమాధానాలు రాబడుతూ, అలాగే కొన్నిసార్లు మనం కొంతమంది ఆరయ్య ఆర్జేలు వాళ్ళు మీతో కొన్ని గేమ్స్ కూడా, కొన్ని ఆటలు కూడా ఆడిస్తున్నారు. వీటన్నిటి చక్కటి కార్యక్రమంతో నిరంతరాయంగా మిమ్మల్ని అలరించడానికి రేడియో సురభి ఎన్నో కార్యక్రమాలతో మీకు ముందుకు వస్తుంది. ప్రతిరోజు వారానికి 7 రోజులు, 365 రోజులు కూడా మీకు ఈ కార్యక్రమాలు మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఈ రేడియో సురభిని మీరు వినదలుచుకుంటే మీకు మా వెబ్సైట్ radiosurabhi.com వెబ్సైట్ లో మీరు వినొచ్చు, లేదంటే iOS అండ్ ఆండ్రాయిడ్ ఆ డివైసెస్ లో మీరు రేడియో సురభి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కూడా వినొచ్చు. మీరు ఇంట్లో కారులో వెళ్తున్నప్పుడు కూడా, ప్రయాణం చేస్తున్నప్పుడు మా ఫ్రీక్వెన్సీ 107.9 FM కి ట్యూన్ అయ్యి మీ కార్యక్రమాలు వినొచ్చు. ఇంట్లో కూడా, మీరు ఇంట్లో కాదు, బయట కాదు, ఎక్కడ ఉన్నా సరే మీకు తోడుగా ఉండేది రేడియో సురభి. యక్ష ప్రశ్నలో ధర్మరాజు గారిని యక్షుడు ఏమడిగాడంటే, జీవితాంతం నీకు తోడుండేది ఏది అంటే, ధర్మరాజు గారు టక్కుని ఏం చెప్పారంటే, గుండె ధైర్యం అన్నారు. ఇప్పుడు గాని మనం అడిగితే దాంతో పాటుగా రేడియో సురభి అని కూడా మనం నిస్సందేహంగా మనం చక్కగా చెప్పొచ్చు. ఎందుకు అంటే, మీకు జీవితాంతం అన్ని వేళ్ల సర్వకాల సర్వావస్థల్లో కూడా మీకు తోడుండేది రేడియో సురభి. కార్యక్రమంలోకి వస్తే ఇవాళ మనం 2వ గంటలో కూడా మనం విక్టరీ మధుసూదన్ రావు గారి గురించి మాట్లాడుకుంటూ, వారు దర్శకత్వం వహించిన సినిమాలు కొన్ని పాటలు విందాం. ఎందుకంటే అంత గొప్ప దర్శకుడు, అన్ని సినిమాలండి. తరచుగా చెప్తుంటారు, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి, మహానుభావుల గురించి మాట్లాడేటప్పుడు కేవలం 2 గంటల్లోనూ, 2 రోజుల్లోనూ అయ్యేది కార్యక్రమం కాదు. ఎందుకంటే అంత సుదీర్ఘమైన సినీ జీవితం, అంతకు మించి అంత సుదీర్ఘమైన జీవితానుభవాలు కాదు, ఎంతో గొప్ప మహాగ్రంథం లాంటి జీవితాలు వాళ్ళవి. కేవలం సినీ జీవితమే కదా, అంతకంటే ముందు వాళ్ళు ఆ సినిమాల్లో ప్రవేశించడం వరకు వాళ్ళు చేసిన ప్రయాణం, చివరి వరకు 80 సంవత్సరాల పాటు ఆయన జీవితం. అందులో వారు సాధించిన విజయాలు, అందుకు ఆయన పడ్డ కష్టం, ఎదుర్కొన్న పరిస్థితులు, అవన్నీ కూడా ఏంటండి ఎంతో గొప్ప కథలు. ఇటువంటి వాళ్ళ గురించి మనకి కాస్త వివరంగా కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రేరణ అనేది మనకి చాలా అవసరం అండి. అందులో ఈ ఒత్తిళ్ల జీవితంలో మనం మనకేంటంటే అందరికీ వచ్చే చిన్న చిన్న సమస్యలు, కష్టాలు అనేది చాలా పెద్ద మాట నాకు అనిపిస్తుంటుంది. సమస్యలు అంటే బాగుంటుంది, మనకి ఏవో సమస్యలు వస్తుంటాయి. ఆర్థిక పరమైనవి లేదండి, కుటుంబ పరమైనది, పిల్లలు, ఇలా రకరకాలుగా ఆఫీసులోనూ ఇంటా బయట ఎక్కడ చూసినా సరే ఈ సమస్యలు ఉన్నప్పుడు మనకి ఏంటో క్వశ్చన్, ఏంటి ఈ సమస్యలు నాకే వచ్చేసే, ఈ అందరూ బాగానే ఉన్నట్టున్నారు చూడబోతే నాకే ఎందుకు ఇలా అవుతున్నది అని మనకు అనిపిస్తుంటుంది. అటువంటిప్పుడు మనకి ఏంటంటే ఆ సమస్యకి పరిష్కారం వెంటనే అదేదో ఇంజక్షన్ లాగా మనకు లభించకపోవచ్చు, కానీ దానికి కాస్త ఓర్పు, సహనంగా ఉండి జాగ్రత్తగా పరిస్థితుల్లోంచి మనం మనకున్న అందుబాటులో ఉన్న వనరులు, మనకున్న తెలివితేటలు ఉపయోగించి వాటిలోంచి మనం బయటకు వస్తాం. అన్ని మనవి తీరిపోయే సమస్యలే, ఏవి తీరని సమస్యలైతే కావు. కాకపోతే ఏంటంటే అటువంటి కొంచెం కాస్త నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు మనల్ని మనం ఉత్తేజపరిచేవి, మనల్ని భరోసా ఇచ్చే కొన్ని కథలు కొన్ని మనం వినాలి. అటువంటి కథలు ఇవన్నీ కూడా మసూదరావు గారి జీవితం కూడా గొప్ప ప్రేరణ ఎవరికైనా సరే. ఎందుకంటే సినిమాల్లో ప్రవేశించడం వరకు చిన్నప్పటి నుంచి ఆయన చేసిన ప్రయాణం మాత్రం ఎంతో స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. అది మనకి ఒక రకమైన భరోసా ఇస్తుంది, అసలు మనకి సమస్యలో ఒక సమస్యలు అబ్బే ఏమి కాదనిపిస్తుంది మనకి, అంత గొప్ప ఇది. ఎందుకంటే ఆ తర్వాత ఆయన సినిమాలో ప్రవేశించి కొన్ని 70-80 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించి వాటిలో దాదాపు 90% పైగా విజయాలు, ఎన్నో గొప్ప అద్భుతమైన విజయాలు, ఎంతో మంది నటులకి ఆయన మంచి భవిష్యత్తును కూడా ఇచ్చారు. సో అటువంటి మధుసూదనరావు గారు దర్శకత్వం వచ్చిన మరొక సినిమా నాగేశ్వరరావు గారు, అలాగే పురచ్చి తలై జయలలిత గారు వారి జంటగా నటించిన సినిమా. ఈ సినిమా సారథి గారిది కూడా ఒక పాత్ర, ఇద్దరు హీరోయిన్లు, వారి మీద కూడా ఒక పాట ఉంది. ఈ సినిమా ప్రేమలు పెళ్లిళ్లు. నాకు తెలిసినంత వరకు నేను నా చిన్నప్పుడు రాయగడలో ఈ సినిమా చూశాను. నేను పాటలు ఎంత బాగుంటాయంటే ఆ చిన్న వయసులో లేత వయసులో విన్న పాటలు ఇప్పటికీ నా చెవిలో మారుమోగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతం స్వరాలు అద్భుతమండి. ఆయన ఎంత మంచి స్వరాలు కూర్చారు ఈ సినిమాలో. సుశీల గారు, వి రామకృష్ణ గారు పాడిన ఈ పాట ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో, నారాయణ రెడ్డి గారు రచించగా గొప్ప పాట, మధుసూదన్ రావు గారు దర్శకత్వంలో వచ్చిన మరొక మంచి సినిమా.

ప్రేమలు పెళ్లిళ్లు ఈ చిత్రం నుంచి మీరు విన్న పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనకి ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో సుశీల గారు రామకృష్ణ గారు పాడిన పాట. మధురాతి మధురైన పాట కదండి. ఇప్పుడు వినబోయే పాట కూడా అది కూడా ఎంతో మధురమైన పాట, చాలా చాలా పాపులర్ సాంగ్ తెలుగులో. కృష్ణరాజు గారు వాణిస్ గారు వారి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి, మంచి సినిమాలు కూడా వచ్చాయి. అటువంటి సినిమాల్లో ఇది కూడా ఒకటి. సినిమా పేరు కృష్ణవేణి. కృష్ణవేణి సినిమాలో నారాయణ రెడ్డి, ఇది కృష్ణవేణి అనే సినిమా కన్నడంలోని సర్పరంజర్ ఆ సినిమాకి రీమేక్ తెలుగులో. అద్భుతమైన విజయం సాధించింది ఈ సినిమా. ఈ సినిమాలో నారాయణ రెడ్డి గారు రచించగా విజయ భాస్కర్ గారి స్వరకల్పనలో సుశీల గారు రామకృష్ణ గారు పాడిన పాట, అబ్బో చాలా మంచి పాట ఇది కూడా. ఈ సినిమా కూడా వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన ఒక గొప్ప సినిమా.

0: కృష్ణవేణి ఈ చిత్రం నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గీతానికి, విజయ భాస్కర్ స్వరకల్పనలో సుశీల గారు, రామకృష్ణ గారు పాడిన పాట విన్నారు. సాహిత్యాన్ని గమనించండి, కృష్ణవేణి ఆ నడక జన్మస్థానం నుంచి ప్రారంభ సముద్రంలో కలిసే వరకు దారిలో ఆమె చేసిన అంటే ఆ ప్రయాణం, ఆవిడ వనగూర్చిన ప్రయోజనాలు గొప్ప అద్భుతమైన రచన అండి. నారాయణ రెడ్డి గారు, ఇదే నారాయణ రెడ్డి గారు తరంగిణిలో కూడా ఒక పాట రాశారు, తరంగిణి అంటే టైటిల్ సాంగ్ కూడా. ఒక నది తన ప్రయాణంలో సముద్రాన్ని చేరేలోపు తన ప్రయాణంలో ఏ విధంగా అయితే మనకు ఒక కాల్ రాస్తారండి. ఒక్క నిమిషం కాల్ అనేది తీసుకుందాం. నమస్తే రేడియో సురభి, మీరు ఆన్ ఉన్నారండి. ఇది చెప్పండి, బాగున్నారా? అద్భుతమైన పాట.
1: పాట ఇక్కడ మన తెలుగులో మాత్రం నాగార్జున సాగర్ దగ్గర నుంచి హంసల దేవి దాకా వెళ్తుంది, కానీ ఆ పైన ఇంకా శ్రీశైలం, అటు పైన ఇంకా కర్ణాటకలో అక్కడి నుంచి దాటుకొని హంసల దేవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.
0: అదే ఆ నడకంతా చెప్తారు, అది ఒక రకం నాలెడ్జ్ కూడాను. ఆ పాట వింటుంటే కృష్ణవేణి ఆ నది ప్రవాహంలో మనకి ఏమేమి తగులుతాయి అన్నది కూడా తెలుస్తుంటది.
1: ఎగ్జాక్ట్లీ. అండ్ అదర్ థింగ్ ఇస్ అమరావతి అని ఒకటి వస్తుంది మధ్యలో, అది అప్పట్లోనే అమరావతి పేరు అక్కడ అంటే కృష్ణా జిల్లాలో
0: మొదటి నుంచి ఉన్నది. అమరావతి ప్రాంతం అనేది మొదటి నుంచి ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు రాజధానికి అమరావతి అని పేరు పెట్టారు కదా. అమరావతి ఆ ప్రాంతం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. అక్కడ బౌద్ధ స్థూపాలు అవన్నీ చాలా ఫేమస్. అక్కడ నాగార్జునుడు కొండ మీద అని చెప్పిన బోధనలు అవన్నీ చాలా చారిత్రాత్మక ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న ఏరియా అదంతా. అంతేకాదు తెలుగు సాహిత్యంలో
1: డీటెయిల్ ఏంటంటే అమరావతి పేరు వచ్చేసరికి నాకు అది క్లారిఫికేషన్ కోసం కాల్ చేశాను.
0: అమరావతి అనే అన్నది ఈనాడు ప్రస్తావం కాదండి, దానికి ఎంతో చరిత్ర ఉంది. అవే తెలుగు సాహిత్యంలో సత్యం శంకరమంచి గారిది అమరావతి కథలు తెలుగు సాహిత్యంలో చదవలసిన పుస్తకాల్లో ఒకటి. ఎంతో ప్రాచుర్యం పొందిన రచనది. ఆ రకంగా కూడా ఎంతో మంది తమ రచనలో ఉపయోగించారు ఆ ప్రాంతాన్ని. సో నారాయణ రెడ్డి గారు రెండు పాటలు రాశారు, ఈ పాట ఒకటి, అలాగే తరంగిణి పాట ఒకటి కూడా. ఖచ్చితంగా ఏంటంటే ఒక నది తన తన తన గమనంలో సముద్రాన్ని తీరేలోపు తన గమనంలో ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ మనకి ఆహారాన్ని అందించడమే కాదు ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది. అలాగే ఒక పురుషుడి జీవితంలో స్త్రీ కూడా అంతే ప్రయోజనాన్ని కలిగిస్తుందండి ఆయన జీవితంలో. మనకి ఇంకొక కాల్ వస్తుంది, ఒక్క నిమిషం. నమస్తే రేడియో సురభి.
2: హనుమంతరావు అండి, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాను.
0: నమస్కారం సార్, చెప్పండి.
2: నమస్కారం. చాలా బాగున్నాయండి మీ ప్రోగ్రామ్, చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం వింటున్నాను.
0: ఓ థ్యాంక్ యూ అండి,
2: మంచి పాటలు ఇస్తున్నారు.
0: ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మనకి అంటే ఇవాళ మధుసూదన్ రావు గారి దర్శకుడు ఆయన మీద కార్యక్రమం.
2: మధుసూదన్ రావు గారు అంటే మన డాక్టర్ చక్రవర్తి అన్ని సినిమాలకు మంచి మంచి మంచి
0: ఎక్కువ
2: నాగేశ్వరరావు
0: అదే జగపతి గారి సినిమాలకు ఎక్కువగా దారి చేశారు. ఆయన సినిమాల్లో అంటే నాగేశ్వరరావు గారు ఎక్కువ ఉన్నాయి, సోమన్ బాబు గారు ఉంటాయి. ఎక్కువగా ఎక్కువ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది, అందుకే ఆయనకి ఇంటి పేరు విక్టరీ అయిపోయింది. వీరమాచినేని పక్కకు పక్కెళ్ళిపోయి.
2: అవునండి, చాలా బాగుందండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ కాల్ చేసిన. ఓకే అండి, ఓకే. సో నేను చెప్తున్నది ఏంటంటే ఆ విధంగా ఒక స్త్రీ కూడా పురుషుల జీవితంలో ప్రవేశించిన తర్వాత అటువంటి ప్రయోజనాలను కలిగిస్తుంది. అందుకే ఒక నది గమనానికి ఒక స్త్రీ జీవితానికి కూడా పోలికలు ఉంటాయి మనకి. అంటే ఒకప్పుడు కేవలం ఇంటికి వంటింటికి మాత్రమే పరిమితమైన స్త్రీలు ఇవాళ బయటకు వచ్చి వాళ్ళు ఉద్యోగాలు గట్ర చేసిన ఉద్యోగాలు ఏంటి, స్త్రీలు ప్రవేశించిన రంగం అంటూ లేదు. అంతరిక్షంలో కూడా వాళ్ళ పాత్ర గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ సైన్యంలో కాదు, ఎక్కడైనా శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ బిజినెస్ లో ఎక్కడైనా సరే వాళ్ళు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. దాంతో పాటుగా కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ, అది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఎంతో ఓర్పు సహనంతో అందువల్ల ఏంటంటే పురుషుడు ధర్మ అర్ధ కామ మోక్షాలని ఈ చతుర్విధ ఫల పురుషార్థాలు అంటారు కదా, ఆ పురుషార్థాలని సక్రమంగా నిర్వర్తించడంలో సాధించడంలో ఆ తర్వాత తను తాను ఉద్ధరించుకుని తరింపజేసుకుని మోక్షాన్ని పొందే కార్యక్రమంలో ఆ క్రమంలో స్త్రీ పాత్ర ఎంతో ముఖ్యమైనదండి. ఎన్నో ఉంటాయి వాటికి ఆనకట్ట వేస్తుంది స్త్రీ, అది మనం ఎంత మాత్రం మర్చిపోకూడదు. అటువంటి ఆ గొప్ప స్త్రీలందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదవందనం చేస్తూ ఇంత అద్భుతమైన సాహిత్యం అందించిన నారాయణ రెడ్డి గారికి కూడా మరొకసారి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకొక పాట. ఇది సోమబాబు గారు ఈ సినిమా గురించి ఎక్కడో ఒక దగ్గర ఎందులో చదివినా కానీ మొత్తం మీద ఏంటంటే సోమబాబు గారికి సినిమా షూటింగ్ జరుగుతుందని సేపు ఏమాత్రం నమ్మకం లేదట, అభ్యాసలే సినిమా కష్టం అనేసారట ఆయన. కానీ మధుసూదన్ రావు గారు నీకు ఎందుకు నువ్వు చూస్తుండే సినిమా గొప్ప విజయం సాధిస్తుంది, అలాగే అద్భుతమైన విజయం సాధిస్తున్న సినిమా అండి ఇది. ఈ సినిమాలో చక్రవర్తి గారి స్వరకల్పనలో ఆత్రేయ గారి రచించిన పాటలన్నీ కూడా అంటే బాగా ప్రజాదరణ పొందడమే కదా ఈ రోజుకి కూడా, అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ హిట్స్, అంటే ఎక్కువగా మనకి తాజాగా వినపడుతున్న పాటల్లో ఇవి కూడా ఒకటి. ఆ చిత్రం నుంచి ఇది సోమబాబు గారు నటించిన చిత్రం, ఇందులో మురళీమోహన్ గారు కూడా ఆయనకు పాత్ర ఉంది. సోమబాబు గారు మంజుల గారు ఒక జంట అయితే మురళీమోహన్ గారు రోజా రమణ గారు వాడు కూడా ఒక జంట. సో సోమబాబు గారి మీద చిత్రీకరింపబడిన పాటలు అన్ని అద్భుతమైన పాటలు, కాకపోతే మురళీమోహన్ గారు రోజారమణి వాళ్ళిద్దరి మీద చిత్రీకరింపబడిన ఈ పాట కూడా బాగా ఫేమస్. ఇది ఆత్రేయ గారి రచన, చక్రవర్తి గారి స్వరకల్పన, బాలు గారు సుశీల్ గారు పాడిన పాట విక్టరీ, మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించిన సినిమా. పాట వినండి, సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966.

0: జీవదంత చిత్రం నుంచి మీరు విన్న పాట ఆత్రేయ గారి రచనకి చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన పాట ఇది. ఈ సినిమాలో మురళీమోహన్ గారు రోజారమణి గారు మరొక జంట. చాలా సూపర్ టూపర్ హిట్ అయిన సినిమా ఇది. ఎందుకో మరి సోమన్ రావు గారికి పెద్దగా నమ్మకం ఉండేది కాదట షూటింగ్ సమయంలో. బట్ ఎనీవేస్ దర్శకుడు విక్టరీ ముసలం రావు గారు కదండి, హిట్ అవక తప్పదు. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుని మనం ఈనాటి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మరికొన్ని రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి, అలాగే నేను కొన్ని ఇంకా మంచి పాటలు లైన్అప్ చేసి ఉంచాను. తప్పకుండా విందురు గాని. బ్రేక్ తదనంతరం.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ ఆస్ట్రో రామ్జీ.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com. Contact Gopal Ponnangi at 214-868-7538.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా, సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా. స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా .com.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
8: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
9: Radio Surabhi Revisit.
10: Maa ammaiki SAT, ACT preparation start cheyalani chusinappudu maaku dorikindi Ravi's Academy.
11: Avigo blinds techukunnam, kani endalu paapoyi champestunnayi.
12: Check out the retail gear room.
13: Excel water systems to understand the right in your room. What's a place in your life?
14: Thank you for being in our journey.
15: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
0: విరామంత్రం కార్యక్రమంలో పాటల పల్లకి కార్యక్రమం పునఃస్వాగతం. ఈనాటి కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. మీరు వింటున్న రేడియో సర్వీ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మా సహచర ఆర్జే వాణి ఉప్పుల గారు కెనడా నుంచి వాళ్ళకు పాట రిక్వెస్ట్ చేశారండి. చాలా మంచి పాట, ఆరుద్ర గారి రచనకి, కంటసాల గారి స్వరకల్పనలో సుశీల గారు పాడిన ఈ పాట. వాణి గారు మీకోసం.

ఉత్తమ చిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నంది అవార్డు అందుకున్న గుడిగంటల చిత్రం. ఈ చిత్రంలో ఆరుద్ర గారి రచనకి ఘంటసాల గారి స్వరకల్పనలో సుశీల గారు పాడిన పాట మీరు విన్నారు, వాణి గారి కోరికపై. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు గారు నిర్మించిన చిత్రాల్లో మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించిన సినిమా కాంచనగంగ చాలా మంచి సినిమా, గొప్ప హిట్ అయిందండి. యద్దనపూడి సులోచన రాణి గారి నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలో చంద్రమోహన్ గారు, స్వప్న, సరిత, శరత్ బాబు వీళ్ళందరూ కూడా మంచి సినిమా, మంచి సబ్జెక్ట్. ఈ సినిమాలో పాటలన్నీ కూడా అద్భుతంగా ఉండేవి. అందులో ఒక పాట, ఇది చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలు గారు, జానకి గారు పాడిన పాట. ఈ పాటకి రచన చేసిన వారు వేటూరు సుందర రామూర్తి గారు. కాంచనగంగ సినిమా నుంచి

ఈ పాటలన్నీ మొదటి చరణాన్ని మీరు గమనించే ఉంటారండి, అంత అద్భుతమైన సాహిత్య వేటూరుచంద్ర రామమూర్తి గారిది. అంటే ఊహ, రొమాంటిక్ సాంగ్, దాంట్లో మనకి ఉపమానాలు వేయడం తప్పేం లేదు, కానీ అది ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. లేత రంగు నీళ్ళ బొబ్బు ఇది కాదు, ఇది మొదటి చరణం. లేత రంగు నీళ్ళ బొబ్బు చీర కట్టుకొస్తా తారాలన్నీ కోసుకొచ్చి తోరణాలు చేస్తాయి, దొరకు బానే ఉందండి. కానీ చందమామ సానం మీద చందనాలు తీయడం అనేది చూసారా, ఇది మాత్రం చాలా గొప్ప ఊహ. ఎంత బాగా చెప్పారు అసలు. ఇది మామూలుగా సానం మీద మనం ఏదో చందనం అరగదీస్తాం కదా, అలా చందమామ మీద ఆయన అరగదీసి చందనాలు తీసేశారండి వేటూరు సుందరమూర్తి గారు. తప్పదండి, ఎందుకంటే అంత గొప్ప కవి, వారికి ఏదైనా సాధ్యం, వాళ్ళకున్న స్వేచ్ఛ అటువంటిది. తరువాతి పాట విక్టరీ మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన మరొక మంచి సినిమా చండీప్రియ. ఇందులో ఇది అంజలీ దేవి గారి సొంత సినిమాది, దానికి వారి భర్త ప్రముఖ సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు స్వరాలు కూర్చిన పాటలన్నీ కూడా అద్భుత. అందులో ఇదొక పాట, వీటూరు సుందర బాలు గారు సుశీల గారు పాడిన పాట ఇది, సోమబాబు గారు అలాగే జయప్రద గారు వారిద్దరి మీద చిత్రీకరణ పాడిన ఈ పాట చండీప్రియ చిత్రం నుంచి.

ఇది దీనికి స్వరకల్పన చేసింది ఆదినారాయణరావు గారు అని ఉంది. కానీ ఏంటంటే ఆదినారాయణరావు గారు సత్యం గారు అంటే సత్యం గారు ఆదినారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి చాలా చిత్రాలు వారి కాంబినేషన్ లో మనకి చాలా మంచి పాటలు వచ్చాయి. ఉదాహరణకి భక్త కన్నప్ప ఆ సినిమా కూడా వారిద్దరు కాంబినేషన్ లో వచ్చిన సినిమాది, అంటే సంగీతాన్ని అందించినట్టుగా. సో ఈ చండీప్రియలో కూడా ఆదినారాయణరావు గారు అంటున్నారు కానీ సత్యం గారి సిగ్నేచర్ బాగా కనబడుతుంది. డోలక్ సత్యం గారి ప్రసిద్ధి చెందారు ఆ పాటలకి. మీకు డోలక్ సత్యం గారిని కూడా అంటుంటారండి ఈ సినిమా. ఈ పాట శాంతం కూడా డోలక్ ను బట్టి చూస్తే బహుశా సత్యం గారే దీని స్వరకల్పన చేసి ఉండి ఉండవచ్చు. కానీ ఆదినారాయణరావు గారు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కాదండి, భారతదేశం అందించిన ఒక దిగ్గజ గొప్ప సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు కూడా ఒకరు. వారి సువర్ణ సుందరి హిందీలో కూడా వచ్చింది. ముఖ్యంగా ఆదినారాయణరావు గారి ప్రతిభ ఎంత గొప్పది అంటే ఇటువంటి గొప్పవారు చెప్పడానికి నాకున్న పరిజ్ఞానం సరిపోదు. కానీ మీరు చదివితే లతా మంగేష్కర్ గారు వారి మాటల్లో వినాలి ఆదినారాయణరావు గారు ఎంత గొప్ప మ్యూజిక్ అంటే డైరెక్టర్ అన్నది. ఇంకా మన కార్యక్రమంలో చివరకు వచ్చేయండి, ఇంకొక రెండు మూడు పాటలు చాలా ఉన్నాయి, కాకపోతే ఓ రెండు మూడు పాటలు వినిపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అందులో ఇంకొకటి రామారావు గారు మధుసూదన్ రావు గారు వారిద్దరి పరిచయం సినిమాల్లోకి రాక మునిపే ఉంది. వారిద్దరూ కూడా ఒకే సంవత్సరం 1923లో పుట్టారు, కొన్ని రోజుల తేడాలో. ఇద్దరు కూడా కృష్ణా జిల్లాకు చెందిన వారే. రామారావు గారు ఎన్ఐటి సంస్థని స్థాపించి నాటకాలు వేస్తున్న సమయంలో వారి నాటకాల్లో మధుసూదన్ రావు గారు కూడా నటించారు. అదే ఆ విధంగా సినిమాలకు రాకముందు ఎప్పటి నుంచో వారిద్దరికీ కూడా పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని పురస్కరించుకొని కాదు కానీ ఆ తర్వాత రామారావు గారు నటించిన సినిమాలు కొన్నిటికి మధుసూదన్ రావు గారు కూడా దర్శకత్వం వహించారు. ఉదాహరణకి రక్త సంబంధం చాలా గొప్ప సినిమా, అన్నాచెల్లు అనుబంధం గురించి చాలా గొప్ప సినిమా అది. ఆ సినిమా ఇంకా చెప్పాలంటే మధుసూదన్ రావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వరకు చెల్లెల్ని అంటే తల్లి గారు చనిపోయిన తర్వాత చెల్లెల్ని ఆయన కష్టపడి పెంచారు. ఆ అనుబంధం కూడా కొంత కనిపిస్తుంది. దాని స్ఫూర్తిగా తీసుకుని ఆ సినిమా తీసే రక్త సంబంధం అనేది చాలా గొప్ప సినిమా. అలాగే ఇందాకలా మీరు విన్నారు గుడిగంటల సినిమా, ఆ సినిమా కూడా రామారావు గారు నటించింది. దానికి మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మీరు వినబోయే పాట ఇది ఎదురీత సినిమా. ఇది నా రామారావు గారు నటించిన సినిమా. ఇది కూడా మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించిన సినిమా. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా అద్భుత. వాటిల్లో ఒకటి వెటూరి గారి రచనకి కె మహాదేవ గారి స్వరకల్పనలో బాలు గారు సుశీల గారు పాడిన ఈ పాట. బయట తీసి కప్పుకుందే అవకాశం తెరచాటు సరస్సు దారు పోసి నా కోసం వేటూరు గారి సాహిత్యం.

ఎదురీత చిత్రం నుంచి వేటు సుందరమూర్తి గారి రచనకి సత్యం స్వర్గరూపంలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన పాట విన్నారు. మొన్న ఇంకా చివరి పాటకు వచ్చేసామండి. విక్టరీ మధుసూదనరావు గారు ఒక గొప్ప దిగ్దర్శకుడు, ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు మనకి. అప్పటికి ఇప్పటికీ గొప్ప సినిమాలే కాదండి, గొప్ప అభిరుచి గల దర్శకుడు, గొప్ప అభిరుచి గల వాడు అయితే ఆ సినిమాలో ఆ సినిమాతో పాటు అందులోని పాటలు కూడా ఎంతో బాగుంటాయి. సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ ఆయన అందించిన చిత్రాలన్నింటిలో కూడా పాటలు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు ఉన్న ఈ పాటలు కొన్ని సినిమాలనే వినిపించారండి, ఎందుకంటే మొత్తం కార్యక్రమం చేయడం చాలా కష్టం కాబట్టి. వీలైనంత వరకు ఈ పాటలు అన్ని కూడా అత్యద్భుతమైన పాటలు. అలాగే ఇప్పుడు మీరు వినబోయేది కూడా మల్లెపూ చిత్రం స్వామిబాబు గారికి ఆయన కెరీర్ స్లంప్ లో ఉన్నప్పుడు తీసిన సినిమా ఇది. హిందీలోని గురుదత్ గారి ప్యాస క్లాసిక్, దాన్ని తెలుగులో రీమేక్ చేసినప్పుడు ముసూదనరావు గారు దర్శకత్వంలో సినిమా. దీని తర్వాత మళ్ళీ స్వామిబాబు గారి కెరీర్ మళ్ళీ పరుగులు పెట్టిందని చెప్పాలి. ఆ తర్వాత ఎన్నో సినిమాలు నటించారు. ఈ సినిమాలో పాటలు అన్ని కూడా వేటూరు సుందరరామూర్తి గారు రచించగా చక్రవర్తి గారి స్వరకల్పనలో పాటలన్నీ కూడా అద్భుతం. అంటే కొన్ని డ్యూయట్స్ ఉన్నాయి, ఒక రెండు పేతర్స్ ఉన్నాయి. సో ఈ సినిమా మీకు ఈ ముఖ్యంగా ఈ సినిమాలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమాలో ఒక పాట దగ్గర ఎవరికి తెలుసు చితికిన మనసు ఆ పాటలో మీకు వేటూరు సుందరరామూర్తి గారు, ఆరుద్ర గారు వాళ్ళు కూడా కనబడతారు. అందరూ నటించారు. కొన్ని డైలాగ్స్ కూడా వాళ్ళకుంటాయి. చాలా గొప్పగా తీసిన సినిమా అది. సో ఆ విధంగా మనకి తన గొప్ప అభిరుచితో ఎన్నో మంచి సినిమాలు, అంటే బహుశా మధుసూదనరావు గారు ప్రజానాట్య మండలిలో ఉంటా ఉద్యమంలోనే ఉండుంటే మరి ఇంకెన్ని గొప్ప ప్రయోజనాలు సాధించేవారు. కానీ కొన్ని కారణాలు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆయన ఏంటంటే సినిమాల్లోకి వచ్చి మంచి పని చేశారు. ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైన సినిమాలు, కొన్ని మంచి పాటలు కూడా మనకి లభించాయి. ఆ విధంగా తెలుగు కళామ తల్లికి మధుసూదనరావు గారు అనే మధుపర్కం పంచామృత స్నానం చేయించిన గొప్ప గొప్ప సినిమాలు, గొప్ప గొప్ప పాటలు ఆయన మనకు అందించారు. వారికి మనంతా తప్ప మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమం ఆదరించిన శ్రోతలందరికీ మరొకసారి కృతజ్ఞతలు. మళ్లీ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అయ్యే పాటల బలికి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గుడిపూడి శ్రీనివాసరావు ఒక అద్భుతమైన కవిత వేటూరు సుందరరామూర్తి గారిది ఆస్వాదించండి.

0: to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety, and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals, and timelines. If you have large crowds, food, or stages, permissions are a must. Follow noise limits, manage parking, and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: రేడియో సురభి రీవిజిట్.
6: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నలమయం, అదొక విచిత్ర వలయం, వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
7: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
8: I asked you to come to our place.
9: Our place, Indian cuisine.
10: Thank you.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యూర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213.
1: బోరింగ్ లాంగ్ డ్రైవ్ కి, టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: Radio Surabhi Revisit.
6: పళ్ళు చూపు మంటున్నా.
5: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
7: చాలా పగటిబండిగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
6: స్పైస్ రేక్ ఉంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు.
8: హలీన్, రుమాలి రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. Feel more Indian cafe.
5: Thank you for being in our journey.
9: నేను మీ బ్లూబెర్రీ మఫిన్, నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
10: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, MSG ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.

everyone, this is Koti, music director, Surabhi Radio, 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthulu isthu eppudu aananda padustunna Surabhi Radio, adi chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ అనివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

నిన్న చూడకుంటే రెండు కళ్ళు ఒకటి ఒకటి తిట్టుకున్నదే.

0: చూస్తే ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్ కిక్కించారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: What's your camera?

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుంటే చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులుగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: రేడియో సురభి రీవిజిట్.
4: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల.
5: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైక్స్.
6: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
3: Thank you for being in our journey.
8: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం. జూన్ 7 తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సురభి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సురభి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 516-851-6919 or email at admin@radiosurabhi.com.
9: Hi everyone, this is Koti, music director, Surabhi Radio. 4th anniversary jarpuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times naa night songs eppudu play chestu audience ni urutulogistu eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu isthu, eppudu aanandaparustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

everyone, this is Koti, music director, Surabhi Radio, 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu, audience ni urruthulu isthu, eppudu aanandaparustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: చంద్రబోసుని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: తస్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Mallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Mallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Revisit.
4: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
5: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తాని. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
6: Hi, this is R.P. Patnaik. Radio Surabhi 4th anniversary celebrate చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Nakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urruthulogistu eppudu aanandaparustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

చేశాను రాక్ అండ్ రోల్ వదిలేస్తానా సెల్ఫ్ కంట్రోల్ నీ బాడీతో వాయిస్తాడు మకిత మకిత నగరికిట రికిట తక్క తక్కిట

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisits.
2: Kubera Jewelers. Trademark of craftsmanship and elegance.
3: Larsen Travels me motam toni sampurnanga plan chestundi. Larsen Travels to me toni book cheskondi. Travel badalni marchipondi.
4: So Asia, we serve authentic Indo-Chinese.
5: Thank you for being in our journey.
6: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
7: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
8: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
9: Mera tumhara hamara pyar sabka favorite india bazaar.
10: Gata 24 gendla nunchi india bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit india bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with india bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search india bazaar or india co and be part of the hamara bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులుగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తూ ఉన్న సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

again.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: రేడియో సురభి రీవిజిట్.
4: ఇమిగ్రేషన్ అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులాల్లా.
5: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైట్స్.
6: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
8: Thank you for being in our journey.
9: అన్ని పెట్టుకున్నాను రా, ఇదిగో మీ నాన్న షుగర్.

0: boring long drives ki tiring workouts ki okate solution radio surabhi america lo telugu nestam
1: you're listening to radio surabhi 107.9 fm hd3
2: హలో డిన్నర్ ప్లాన్ చేయండి గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు
3: వాట్ ఆర్ దే ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ డిన్నర్ ప్లాన్ చేయండి

0: లాంగ్ డ్రైవ్ కి టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
3: వాట్ అ డే, ఐ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేను ఏం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
6: Radio Surabhi Revisit.
7: అరే, మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికే బజ్జి లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడియార్ ఆనంద్ భవన్.
8: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
6: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: హాయ్ అండి, మన రేడియో సురభి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి, మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.
10: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మస్ట్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
11: హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ రేడియో సురభి విత్ న్యూ లోగో అండ్ న్యూ ఇన్ఫర్మేషన్. సో జాతరలు అందరం ఎంజాయ్ చేశాం కదా, లెట్స్ జస్ట్ ఎంజాయ్ ది జాతర. తర్వాత నా మొట్టమొదటి షో కదా, సో అందు గురించి లెట్ మీ జస్ట్ ప్లే సమ్ వార్మప్ సాంగ్స్ అండ్ దెన్ విల్ టాక్ అగైన్.

మాస్టర్ చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. నేను మీ వ్యాఖ్యాత ఈ రోజు గిరి రామరాజు. ఉదయం 10 గంటల దాకా సెంట్రల్ స్టాండర్డ్ టైమ్ లో. ఆల్రైట్, సో అవినాష్ జాయిన్ కాలేకపోతున్నారు ఈ రోజు బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్. సో ఐ విల్ టేక్ ద షో అంటిల్ 10 o'clock. అండ్ మీకు ఏదైనా పాట రిక్వెస్ట్ ఉన్నా, డెడికేషన్ ఉన్నా, స్టూడియో నెంబర్ 9726361966. We will take traffic updates and weather updates shortly. Inkokka paata vinesi nenu aa updates kuda provide chestanu. Let's listen to this song from the movie. Cinema peru telustha studio call chesi cheppandi 972-636-1966.

అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనే సినిమా నుంచి మనం విన్న ఆ పాట. ఆల్ రైట్, సో లెట్స్ లుక్ ఎట్ ద ట్రాఫిక్ రైట్ నౌ. అండ్ ఇక్కడ కూడా అంత పెద్ద కంజెషన్స్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. అండ్ అఫ్ కోర్స్ రెగ్యులర్ గా ఉండే హాల్టింగ్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది, కానీ పెద్దగా కంజెషన్స్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. అండ్ ఆల్సో there is a lot of construction going on as well, like we discussed last time, because the World Cup soccer is around. In fact, you know, next couple of days, I think rape start aipothundi. So everything is set. So soccer World Cup valla koncham akkade ikkada constructions nadustunnayi, but otherwise you know, rest of the traffic is pretty much looking fine, except interstate 820 anukunta అక్కడ కొంచెం స్లో డౌన్ ఉంది. బట్ ఆ వైపు జనరల్ గా మనం డౌన్ టౌన్ వైపు వెళ్తుంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ట్రాఫిక్ దట్ వీ లుక్ ఇన్ టు విల్ బి ఆన్ I-35, 635 ఆర్ 121 నార్త్ సౌత్, ఇలాంటి ఆఫ్ కోర్స్ 75 నార్త్ సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే కూడా ట్రాఫిక్ మనం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటుంటాము. మిగతా ట్రాఫిక్ గురించి మనం పెద్దగా అవగాహన అంటే ఫోకస్ పెట్టామన్నమాట, because usually that is not our route. But regular routes lo matram either tollways or frontage roads ekkada kuda peddaga congestion aithe kanipiyatledu. Inkokka paata vinesi weather updates kuda provide chestanu. Meer vintunaru radio surabhi 107.9 fm HD3 america lo telugu nestam, and this is your new home. Feels like, sounds like home kada, kachithanga definitely sounds like a home. Let's listen to this song.

ఆల్ రైట్ సో బ్యాక్ టు బ్యాక్ టూ సాంగ్స్ విన్నాము. మళ్ళీ బ్యాక్ ఆన్ ఎయిర్. దిస్ ఇస్ గిరి రామరాజు ఆన్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. చంద్రబోస్ గారు రాసిన పాటలు కొన్ని వింటున్నాము. సో మీకు ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ డెడికేషన్స్ ఏదన్నా సరే స్టూడియో నెంబర్ 972-636-1966. నెక్స్ట్ ఒక పాట విందాము ఫ్రమ్ ద మూవీ నా ఆటోగ్రాఫ్.

0: useful. Check for city permits, approvals, and timelines. If you have large crowds, food, or stages, permissions are a must. Follow noise limits, manage parking, and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security, and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: కనగ కనగ కమనీయం అనగ అనగ రమణీయం సీతారామ కళ్యాణ వైభోగం జూన్ 7వ తారీఖు ఫ్రిస్కో ఫ్లయర్స్ లో జరగబోయే మీ రేడియో సిరివి జాతరకి ఈసారి సాక్షాత్తు సీతారాములే స్వయంగా విచ్చేస్తున్నారు. మాటావారి సౌజన్యంతో రేడియో సిరివి అందిస్తున్న ఈ కార్యక్రమం స్వయంగా భద్రాచల సీతారాముల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి అక్కడి అర్చకుల చేతుల మీదుగా జరిపే ఈ కళ్యాణానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. టు రిజిస్టర్ యాజ్ ఎ కపుల్ గో టు jatara.radiosurabhi.com. కాల్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 5168516919 or email at admin@radiosurabhi.com.
2: Radio Surabhi Revisit.
3: Kubera Jewelers, trademark of craftsmanship and

ఆల్రైట్, మనం విన్న పాట ఠాగూర్ సినిమా నుంచి మనం విన్న ఆ పాట. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ ఈ రోజుకి నేను మీ వ్యాఖ్యాత, నా పేరు గిరి రామరాజు. ఏదైనా పాట రిక్వెస్ట్ ఉన్నా, డెడికేషన్ ఉన్నా, స్టూడియో నంబర్ 9726361966.

బాలు చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఆల్ రైట్, సో జియో పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. డెఫినెట్లీ గ్యాస్ ప్రైజెస్ అయితే కొంచెం కంట్రోల్లోకి వచ్చినట్టు అనిపిస్తుందండి. అండ్ యా, మొత్తం అక్కడ కంప్లీట్లీ ఇది కాకుండా గానీ కొంతవరకు అయితే మాత్రం శాంతి చర్చలు జరుగుతున్నాయి అనేది మాత్రం మనకు వస్తున్న సమాచారం. అయితే యూనో ట్రంప్ గారు అయితే అంటున్నారు కానీ మరి ఇరాన్ కి సంబంధించినంత వరకు మరి వాళ్ల వాదాలు వాళ్ళకున్నాయి. సో ఇది ఎప్పటికీ ఎండ్ అవుతుంది ఏంటి అనేది మనం వేచి చూసే అవకాశం అయితే ఉందన్నమాట. అది అంతవరకు అయితే నేను చెప్పగలను. ప్రస్తుతానికి మనం నెక్స్ట్ సాంగ్ కి సంబంధించిన ఒక ప్రీలియుడ్ ప్లే చేస్తా. అది ఏ పాటో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి 972-636-1966. లెట్ మీ ప్లే దిస్ ప్రీలియుడ్. వాట్ సాంగ్ ఇస్ దిస్?

మరొక్కసారి ప్లే చేయమంటారా? చాలా చాలా సుపరిచితమైన పాట. ఈ పాట ఏ పాట తెలిస్తే స్టూడియో కాల్ చేయండి. లెట్ మీ ప్లే దిస్ ప్రీలూడ్ వన్స్ అగైన్. అండ్ వాట్ సాంగ్ ఇస్ దిస్?

చాలా సుపరిచితంగా ఎక్కడో విన్నట్టుంది కదా. రెగ్యులర్ గా వినే పాట అండి. గుర్తుపడితే మాత్రం నెక్స్ట్ 10 సెకండ్లలో ప్లే గుర్తుపట్టి స్టూడియో కాల్ చేయండి. ఈ లోపు నేను ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారి ప్రకటన చదువుతున్నాను. మీకు ఎటువంటి రకం ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ గానీ డెంటల్ విజన్ ఏది కావాలన్నా సరే ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ దట్ యూ షుడ్ విజిట్ ఈస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. వారి ఫోన్ నంబర్ 4694649864 or visit www.snrinsurance.com. looks like andaru ippudu settle aitunnaru anukunta office lalo. So let me play the song from the movie Magadhira.

మనం విన్న పాట మగధీర చిత్రం నుంచి. ఒకసారి వెదర్ అప్డేట్స్ ఒకసారి చూద్దాము. ఇట్ లుక్స్ లైక్ టుడే ఇట్స్ గోన్ బి లిటిల్ బ్రీజీ, వార్మ్ అండ్ హ్యూమిడ్ అండి. ఇట్ విల్ టచ్ యాజ్ హై యాజ్ 93 to 95 టుడే. అండ్ రైట్ నౌ ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం 80 degrees ఫారెన్ హైట్ టెంపరేచర్ అయితే ఉంది లూయిస్విల్ లో, బట్ ఇట్ విల్ టచ్ అరౌండ్ 95 అని చెప్పి మన వెదర్ రిపోర్ట్ చూపిస్తుంది. దేర్ ఇస్ నాట్ గోన్ బి ఎనీ రెయిన్. మధ్య మధ్యలో అక్కడ స్కై సన్ క్లౌడీ స్కై కనిపించినా గానీ పెద్దగా రెయిన్ అయితే కనిపించట్లేదు. సో you know it is going to touch around 90s and 95s lo undabothundani weather report maniki chupistundi. So that's about the weather update and of course the traffic update indaka nen provide chesa kada. అండ్ తెలుగుతనం ఉట్టిపడేలాగా రేడియో సురభి జాతరలో అంతమంది జనాలు వచ్చి మళ్లీ సక్సెస్ఫుల్ గా జాతరని రన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. అండ్ మరి ఇలానే మనం కంటిన్యూ చేసుకుందాము. అండ్ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ అవర్ రేడియో సురభి ఆర్జేస్.

ఆల్రైట్, మనం విన్న పాట స్వచ్ఛమైన తెలుగు పాట, చంద్రబోస్ గారు రాసిన ఆ పాట మనం విన్నాం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే చిత్రం నుంచి. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. మరి కార్యక్రమంలో ఈరోజు చంద్రబోస్ గారు రాసిన కొన్ని పాటలు వింటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాను. మీకు ఏదైనా పాట రిక్వెస్ట్ ఉన్నా, డెడికేషన్ ఉన్నా సరే స్టూడియో కాల్ చేసి చెప్పండి 9726361966.

కన్ను కొట్టి చూసనంట, మనసు మీటి వెళ్ళనంట, హావు కన్ను కొట్టి చూసనంట సుందరి, మనసు మీటి వెళ్ళ

గుడ్ మార్నింగ్ రేడియో సర్బీకి వెల్కమ్. అండ్ మీరు వింటున్నారు ఈరోజు షో, ఐ మీన్ 10 o'clock అయిపోయింది. నేను మీ ఆర్జే సంధ్య. అండ్ యాక్చువల్లీ ఇవాళ ఒక మంచి సెగ్మెంట్ అయితే వచ్చాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెగ్మెంట్ అన్నాను కాబట్టి ఇవాళ చాలా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను, మాక్సిమం ట్రై చేస్తాను. బట్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక సినిమా గురించి కానీ ఒక హీరో గురించి కానీ మాట్లాడుకోవట్లేదండి. అలాగే మనందరికీ ఒక సొంతమైన మనది అని అనిపించే దాని గురించి మాట్లాడబోతున్నాను నేను. అంటే హీరో గురించి మాట్లాడట్లేదు, ఓ మూవీ గురించి మాట్లాడట్లేదు, దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? మనం మాట్లాడుకునే దాని గురించేనండి, మన భాష తెలుగు భాష కదా. సరే, ఇప్పుడు ఏంటంటే నేను ముందు మన సెగ్మెంట్ గురించి చెప్పే బదులు ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ స్టార్ట్ చేసేస్తాను, అప్పుడు నెమ్మదిగా మన సెగ్మెంట్ అండ్ మనం చిన్న చిన్న గేమ్ అలా ఆడుకుంటూ ఆట పాటలతోటి ఈ షో స్టార్ట్ చేసేసి ఎంజాయ్ చేసేద్దాం. అంటే మిడ్ ఆఫ్ ద వీక్ కదా, వెన్స్డే వచ్చేసింది, ఇంకొక ఫ్యూ డేస్ లో వీకెండ్ కూడా వచ్చేస్తుంది, అందులోనూ సమ్మర్. సో ఇన్ని కాంబినేషన్స్ తో ఉండడంతో మనం కొంచెం డిఫరెంట్ గా మిడ్ ఆఫ్ ద వీక్ అయినా కూడా రిలాక్స్ అయిపోదాం అని డిసైడ్ అయిపోయానండి నేను. మీరు రెడీనా? నేనైతే రెడీ. సరే, నేను ఫస్ట్ ఒక పాటతోటి స్టార్ట్ చేసేస్తా, దాని తర్వాత విల్ గెట్ ఇన్ టు అవర్ షో అండ్ విల్ రాకెట్. ఓకే, ఆల్ రైట్.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
3: Yes sir.
2: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
4: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: Oi, lunch ke kadkana veldama?
6: Sorry, ee roju grocery day.
5: First, veggies konali.
6: Tarvata mee inti vaipu velli pooja samanlu konali.
5: Then I have to get some fresh meat.
6: I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
5: Nu groceries kondaniki inni places ki veltunnava?
6: Silly woman.
5: Ippudu neeku anni reasonable prices lo India Cash and Carry lo dorukutayi kada. From fresh veggies to fresh halal meats. Spices to snacks. Everything under one roof.
7: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
9: Yes.
8: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ తాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
2: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
10: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
11: Sure. How many people are we expecting?
10: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
11: Idi office party a leka jatra?
10: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.

సో వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ మంచి పాట అయితే వినేసాం. ఇప్పుడే నాకు స్టూడియోకి బాలు గారు కాల్ చేశారు. బాలు గారు అంటే మన బాలు గారు కాదు, బట్ బాలు అని ఒక ఆయన కాల్ చేశారు. ఆయన మాట్లాడుతున్నారు, నేను ఆయన తోటి ఒక చిన్న ట్రివియా అయితే స్టార్ట్ చేసేసాను, బట్ మీకందరికీ చెప్పాలి కాబట్టి, మనం కూడా మాట్లాడుకోవాలి కాబట్టి నేను లెట్ మీ స్పీక్ మోర్ అబౌట్ ఇట్ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ఇట్. యాక్చువల్గా ఏంటంటే, ఓకే, మన రోజువారీ భాషలో ఎన్నో మాట్లాడుకుంటాం తెలుగులో కదా. సో ఇన్ని తెలుగులో మాట్లాడుకుంటున్నప్పుడు మనకి చాలా విషయాలు తారసపడుతూ ఉంటాయి. అంటే మన అమ్మమ్మలు కానీ మామలు కానీ మా తాతగారులు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా సామెతలతోటి దాన్ని ఫుల్ చేసేవారు, అంటే ఫిల్ చేసేవారు, కంప్లీట్ చేసేవారు ఆ సెంటెన్స్ ని కానీ ఏదైనా కానీ. మనం చేసిన తప్పైనా ఆర్ మనం చేస్తున్నప్పుడు ఏదైనా తప్పుగా చెప్తే వాళ్ళు ఇలా అనేవారు కదా, ఏంటంటే మానే వంగంది మొక్కై వంగంది మానే వంగుతుందా అని చెప్పేసి కదా. ఇలాంటివన్నీ మనం వింటూనే ఉన్నాం. సో అలాంటిదే ఒక చిన్న సెగ్మెంట్ ఇది. అయితే నేను మాట్లాడే ముందు తెలుగులో కాబట్టి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే మన తెలుగునట తూర్పు దేశాల ఇటాలియన్ అని అంటారట. అంటే ఎందుకు అంటారు ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్, ఇంకా సింపుల్ గా అనాలంటే ఎందుకంటారంటే ప్రతి పదం అచ్చుతో ముగుస్తుంది కాబట్టి. అంటే అజంతా భాష మాట సంగీతంలా వినిపిస్తుందట కదా. ఇంకోటి ఏంటంటే 2008 లో భారత ప్రభుత్వం తెలుగుకి ప్రాచీన భాష హోదా ఇచ్చిందట. మనం మాట్లాడేది ఒక చిన్న భాష కాదు, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న భాష కదా. మనం వి షుడ్ బి సో ప్రౌడ్ అండి. యాక్చువల్లీ ఇప్పుడంటే ఇంత కలగలపు అయిపోయిన తెలుగు మాట్లాడేస్తున్నాం, కానీ అప్పట్లో ఒక సాహిత్యం కానీ ఒక యూనో కవిత కానీ ఆర్ ఏదైనా దాని ఇంటెన్సిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ సో డిఫరెంట్. వి యూస్ టు ఎంజాయ్ ఇట్ అ లాట్ రైట్. సో ఇలా మనం మాట్లాడుకుంటూనే ఉందాము. అయితే మాట్లాడే ముందు నేను ఒక మంచి పాట ఒకటి ప్లే చేసేస్తా, ఫస్ట్ వినేసేయండి, దాని తర్వాత మనం కంటిన్యూ అవుదాం. ఓకేనా? ఓకే.

అదండి ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేసేసాను. యాక్చువల్ గా మనం తెలుగు గురించి మాట్లాడుకుంటున్నాము, నేను ఒక రెఫరెన్స్ అయితే ఇచ్చాను, సామెతలు కదా, సామెతలున్నాయి, పద్యాలున్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి మన తెలుగు భాషలో. అయితే సరే, ఇవాళ సామెతలు అన్నాను కాబట్టి మీకు అందరికీ ఒక క్వశ్చన్ అండి, మీకు అన్నిటికన్నా ఇష్టమైన సామెత ఏది కదా. సో ఇలా అడిగితే బోల్డ్ సామెతలు వస్తాయేమో అని అనుకుంటున్నాను, మీరు ఆలోచించుకోండి. మీకు నచ్చిన సామెత ఏమైనా ఉంటే నాకు ఒకసారి చెప్పండి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇష్టమైన సామెత ఏది, అలాగే ఎవరి దగ్గర మొదట విన్నారా సామెతని. సో క్వశ్చన్ ఇంకొకసారి, మీకు ఇష్టమైన సామెత ఏది, ఆ సామెత ఎవరి దగ్గర విన్నారు మొదటిసారి. మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను ఒక పాట ప్లే చేసి మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ ఒక ఆట కూడా ఆడేద్దాం. పాటలతో పాటు ఆట కూడా ఉంటే చాలా చాలా చాలా జోరుగా వెళ్తూ ఉంటుంది కదా. సో అందుకని నేను మీకోసం ఒక పాట ప్లే చేసేస్తాను, వినేసేయండి, దాని తర్వాత చక్కగా మాట్లాడుకుందాం. ఓకేనా అండి? సో ఫస్ట్ నేను పాట అయితే మీకోసం ప్లే చేసి రెడీగా ఉంచుతాను, మీరు వినేసేసి ఎంజాయ్ చేసేయండి.

ఏంటి సో మీ వేళ సునీతో స్కూల్ కాలేదు? అయినా ఇలా జరుగుతుందని నీకు ముందే తెలిసింటే పాట పుస్తకం దొరకకుండా చేసి ఉండొచ్చు కదా. సరే రేపైనా సునీత స్కూల్కి వచ్చేటట్టు చూడు.

0: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగాచార్యుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆదిథాయం పూర్ణ కుంభ రాగం.
1: శబస్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకోవచ్చు.

0: చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu. Idi office party a leka jatra? Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
3: సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీల్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి.
2: ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులవిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పిచ్చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
4: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
8: Radio Surabhi Revisit.
9: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
10: Larsen Travels mee mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho mee tour ni book cheskondi, travel badalni marchipondi.
11: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఊహిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ. ముందుగా రేడియో సెరభి 4th యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డాలస్ లో అలా అడుగు పెడితే చక్కగా మన రేడియో సెరభిలో చక్కగా మంచి మంచి తెలుగు పాటలన్నీ వినిపిస్తూ, రేడియో సెరభి నాకు చాలా స్పెషల్ బికాస్ ఐఎమ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ రేడియో సెరభి రాజేశ్వరి గారు అలాగే వారి టీమ్ తో. సో రేడియో అనగానే మంచి మంచి పాటలు మనం వింటూ ఉంటాం. అలాగే నాకు రేడియోలో ఎప్పుడు నేను చాలా ఇష్టంగా వినే పాటలు చాలా ఉంటాయి.

0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
1: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుంటే చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుత్రూవిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి.
1: స్టూడియోలో టైం 2 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: అన్ని పెట్టుకున్నాను రా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpkula Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna samandho entante. Many times, na night songs eppudu play chestu, audience ni urruthulu istu, eppudu aananda padustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం ఏంటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: హాయ్ అండి, మన రేడియో సురభి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భాన అందరికి కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా రాజశ్రీ గారికి ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 2 ఇయర్స్ ముందు అనుకుంటాను, నేను చాలా మంది అమెరికాలో నా అభిమానుల్ని ఈ మీ ప్రోగ్రామ్ ద్వారా కలవడానికి, మాట్లాడడానికి అవకాశం నాకు లభించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నేను యుఎస్ వచ్చినప్పుడు మన రేడియో సురభి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజశ్రీ గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్.
3: రేడియో సురభి రీవిజిట్ పల్ చుబ్బు మంటున్నా. వి హావ్ షైన్ స్టార్ డెంటల్ కేర్, అవర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.

0: పగడ్బందీ గా ప్లాన్ చేశారండి. ఇవన్నీ
1: స్పైస్ లేకుంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. పాయా, హలీం, రుమాలీ రోటీ, నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. పీఎంఆర్ ఇండియన్ కెఫే. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.

హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpukula Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs ni eppudu play chestu, audience ni urruthru istu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: సార్, ఒక బాగా బలిచిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్ కిక్కించారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.

ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఓహో హిందోళ బాగుంది, పారండి పారండి.
1: బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశభోంసే అక్షర.

దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: పీపుల్ చెప్పుమంటున్నారు. వి హావ్ షైన్ స్టార్ డెంటల్ కేర్, ఆర్ వెరీ ఓన్ తెలుగు డెంటిస్ట్.
1: పగడ్బందీగా ప్లాన్ చేశారండి ఇవన్నీ.
0: స్పైస్ లేకుంది కదండి, వాళ్లే అంత చూసుకుంటారు. ఆయా హలీ రుమాలి రోతి నాటుకోడి కర్రీస్ అండ్ మచ్ మోర్. ఫీల్ మోర్ ఇండియన్ కెఫీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
2: షూర్.
0: హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: Hi guys, this is Hari Shankar, Radio Swati, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening to me next time, Radio Swati.
4: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: Hi, this is RP Patnaik, Radio Surabhi, 4th anniversary celebrate cheskuntunnanduku chaala happy ga undi. Mukhyanga మన తెలుగు శ్రోతలందరికి కూడా. టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ

0: ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుంటే చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888.
6: IndiaToday.com. 20 years ago, మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: హలో హలో హలో.
1: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
2: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
1: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 1.

వెనస్డే రాగానే నాకు నచ్చేదండి తెలుసా, మీలో చాలా మంది ఎదురు చూస్తుంటారు వెనస్డే కామెంట్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో ఇవాళటి కామెంట్ ఫ్యాక్టర్ ఏమై ఉంటుందా అనేసి. అలా ఆఫీస్ నుంచి చూస్తూ ట్యూనియన్ అయ్యి ఇవాళటి కామెంట్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ఏం వేస్తుంది కల్పన, విందాము పాటలు, గెస్ట్ చేద్దాము అండ్ కాల్ చేద్దామని అనుకుంటారు కదా. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ హ్యాపీ వెనస్డే టు ఆల్ అవర్ లవ్లీ లిసనర్స్. మీరు వింటున్నారు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కేజీఎఫ్ కల్పన, అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్. అండ్ ఇవాళ మీ తోడుండబోతున్నాను 4 నుంచి 7 వరకు ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం అండ్ రేడియో సుర్భి సౌండ్స్ లైక్ హోమ్. అయితే మీ ఇంటికి మీ నెంబర్ కి మీరు కాల్ చేయాలంటే నంబర్ ఇస్ 9726361966. కామెంట్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లోకి వెళ్లే ముందర సెగ్మెంట్ లో ఫస్ట్ సెగ్మెంట్ కాబట్టి ఐ వాంట్ సే థ్యాంక్ యూ టు ఆల్ అవర్ స్పాన్సర్స్, అడియర్ ఆనంద్ భవన్, In short, A to B, India Cash and Carry, Madira and Masala, SNR Insurance, Maitri's Restaurant, and Alan lo unna Radhakrishna Temple, vallu nirvahinchipothunnaru Sri Venkateshwara Swami Pranapratishtha Mahotsavam. Also, Dallas Smiles Dental and Orthodontics. And last but not least, Radio Surabhi. And Radio Surabhi, చక్కగా ఘనంగా రంగరంగ వైభవంగా మనం మొన్న సండే రోజు రేడియో సురభి జాతర జరుపుకున్నాం సీజన్ 4. అండ్ వి హ్యాడ్ నై వెరీ వెరీ వెరీ వెరీ లవ్లీ టర్న్ అరౌండ్. చాలా మంది వచ్చారు అండ్ చాలా బాగా జరిగింది. మన రాముల వారి కళ్యాణం కానివ్వండి, జాతర సందర్భాలు కానివ్వండి, వండర్ఫుల్ గా జరిగాయి. ఓకే, సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్ మీ టేక్ యూ టు ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ దిస్ సెగ్మెంట్. జాగ్రత్తగా ప్రతి పాట వినండి, గెస్ చేయండి అండ్ దెన్ కాల్ మీ అట్ 9726361966.

ఎమ్మో చిన్నోడు అండ్ మొదటి పాట వినేశారు. అండ్ రిమెంబర్ ఇది మాఘమాసం, మన సినిమా ఏంటి అది ఎగిరే పావురం సినిమా నుంచి, ఎగిరే పావురం సినిమా నుంచి పాట విన్నారు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ ఫ్రమ్ కామన్ ప్రాక్టీస్ సెగ్మెంట్. అండ్ దీని తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇంకో రెండు పాటలు వినిపిస్తాను. జాగ్రత్తగా వినండి, గెస్ చేయండి. అండ్ యాజ్ సూన్ యాజ్ యూ గెస్ కాల్ మీ అట్ 9726361966. ఆఫ్ కోర్స్ ఫస్ట్ లో కాస్ట్ టెక్నికల్ గ్లిచ్ వచ్చింది, బట్ దెన్ ఈ మాఘమాసం పాట ఇస్ ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ ద కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. లెట్ మీ టేక్ యూ టు ద నెక్స్ట్ సాంగ్ ఇన్ దిస్ సెగ్మెంట్.

ఇప్పటి వరకు మూడు పాటలు విన్నారు మీరు అండ్ కామన్ ఫ్యాక్టర్స్ సెగ్మెంట్ లో. అది ఏమిటో మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కాల్ చేసి చెప్పేసేయండి. కొంతమంది కాల్ చేశారు, మీ ఆన్సర్ కరెక్టా కాదనేది నేను కాసేపు చెప్పేస్తాను. బట్ మరొక పాట వినిపించే ముందర ఐ వాంట్ టెల్ యూ అబౌట్ అడియార్ ఆనంద్ భవన్, అంటే ఏ టు బి ఇన్ షార్ట్. They have new ranges of instant mixes. Ante vaal daggara pollu kanivandi masalalu paste pachalu ivanni untai. Ive kaakunda fluffy ragi idli nunchi రుచికరమైన గోంగూర రైస్ కూడా ఉంటుంది అండ్ క్షణాలు రెడీ అయిపోతుంది అంటున్నారు ఏ టు బి వాళ్ళు. ఇది ఫ్రిస్కోలో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. యూ కెన్ డెఫినెట్లీ విజిట్ దేర్ వెబ్సైట్ విచ్ ఇస్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్. లేదా వాళ్ళకి కాల్ చేయండి 214-872-2345. ఆల్సో ఇండియా క్యాష్ అండ్ కర్రీ అండ్ దే ఆల్సో హ్యావ్ మదిర అండ్ మసాలా. కింద గ్రాసెస్ కొనుక్కోవచ్చు, పైన మీరు మదిర అండ్ మసాలాకి వెళ్ళిపోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళ ఒథెంటిక్ ఫుడ్. So there's a largest grocery store with the largest selection of items from all over India. Also Madira and Masala serves dishes from all parts of Indian prepared by ITC trained chefs in Narwal Dagra and have private rooms for corporate gatherings and lounge upstairs. This is a perfect place to hang out or have your party there, Madira and Masala. Alage SNR Insurance. లైఫ్ ఎన్నటి క్షణాలు మారొచ్చు, కానీ మీ ఇన్సూరెన్స్ చక్కగా ఉండొచ్చు అనమాట. సో మీకు జాబ్ ఉన్నా లేకపోయినా ఇన్సూరెన్స్ మాత్రం ఉండాలి. కాబట్టి యూ కెన్ గో అండ్ విజిట్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. వాళ్ళు తక్కువ రేట్లో, స్ట్రెస్ ఫ్రీ లేకుండా, ఎఫోర్డబుల్ రేట్లో దే విల్ కవర్ యూ ఫ్రమ్ ట్రావెల్ కానివ్వండి, డెంటల్, విజన్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కవర్ చేస్తారు ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఇదే కాకుండా మైత్రీస్ రెస్టారెంట్ బ్యూటిఫుల్ లొకేషన్ లో ఉందండి, హిల్ టాప్ లొకేషన్ లో ఉంటుంది. ప్యాటియో సీటింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చక్కగా వెళ్లి మీరు ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ బఫే కానివ్వండి, ఈవినింగ్ స్నాక్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే అక్కడ అవైలబుల్ ఉన్నాయి ఆ బ్యూటిఫుల్ లొకేషన్ మైత్రీస్ రెస్టారెంట్ దగ్గర. ఇదే కాకుండా మీకు ఇంట్లో ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా, కోఆపరేట్ ఈవెంట్స్ అయినా మీరు అక్కడికి వెళ్లి కేటరింగ్ తీసుకోవచ్చు అండ్ దే ఆల్సో హావ్ ఎ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్. మరి ఆలస్యమైనందుకు వెళ్లి విజిట్ చేసేసేయండి మైత్రీస్ట్ ఇండియన్ కుజీన్, నౌ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. అండ్ రాధాకృష్ణ టెంపుల్ వారు నిర్వహించబోతున్నారు శ్రీ బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగృహం, జూలై 1 నుంచి జూలై 5 వరకు. సో ఇందులో మీరు పాల్గొనాలంటే మీరు వెళ్ళిపోవచ్చు ఆలన్లోని టెంపుల్, రాధాకృష్ణ టెంపుల్ దగ్గరికి. అండ్ ఇదే కాకుండా డొనేషన్స్ చేయాలన్నా కూడా యూ కెన్ గో టు www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఆల్సో మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. ఎస్, ఇట్స్ ఓన్లీ ఫర్ $49. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. ఫ్రమ్ డెంటల్ స్మైల్స్, డాలస్ డెంటల్ స్మైల్స్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ టుడే దెమ్ టుడే అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లైన్ డాలస్. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షోలో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. అండ్ ఈ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో ఆబ్వియస్లీ కామన్ లింక్ ఉన్న పాటలు వేస్తాను. అది థీమ్ అయి ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, వర్డ్స్ అయి ఉండొచ్చు, అది ఏమిటనేది మీరు ఇప్పటి వరకు విన్న పాటలతోటి గమనించి కొంతమంది కాల్ చేశారు. ఇంకొంతమంది కాల్ చేయాలంటే మా నంబర్ 972-636-1966 కి కాల్ చేసేసేయండి. అనదర్ సాంగ్ ఫ్రమ్ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్.

0: లవ్లీ లవ్లీ లవ్లీ. చాలా మంది కాల్ చేశారు అండ్ ఇప్పుడు ఒక కాలర్ ఆన్ ఎయిర్ ఉన్నారు. హాయ్ సుగత్రి గారు, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారండి?
1: బాగున్నానండి. నేను మీకు మా శ్రోతలందరికీ కూడా శుభ సాయంత్రం.
0: థ్యాంక్ యూ అండి. సో మనకున్న కాస్త టైమ్ లో, మనకి ఎక్కువ టైం లేదు బ్రేక్ కి వెళ్లే ముందర, సో మీరేమనుకుంటున్నారు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్? మాసం మాసం మాసంలో పడ్డాము. సో ఎన్ని మాసాలు వాళ్ళు చెప్పారు, మీరు చెప్పగలిగారా? ఎప్పుడైతే సరే, సెప్టెంబర్ మాసం, అక్టోబర్ మాసం, దానికంటే ముందర పాటల్లో
1: ఫస్ట్ వినలేదు నేను. మాఘమాసం ఎప్పుడు వస్తుందో విన్నాను. తర్వాత నెక్స్ట్ పాటల్లో మధుమాసము, ఏప్రిల్ మాసం అని వచ్చింది.
0: అబ్సల్యూట్లీ రైట్ సుగాత్రి గారు, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి, హావ్ ఎ లవ్లీ ఈవినింగ్. అండ్
1: ఈరోజు ఏం పాటలు వేస్తున్నారు? మన బాలకృష్ణ గారి బర్త్డేనా? పాపం భారతీ రాజా గారు పోయారు.
0: పాటలు లైన్అప్ చేశానండి, అవి వినిపిస్తాను తప్పకుండా. బట్ మన ఫస్ట్ సెగ్మెంట్ అయిపోవాలి కదా, కామన్ ఫ్యాక్టర్ అనేసి వేశాను. దాని తర్వాత పాటలు ఉన్నాయి భారతీ రాజు గారి. థ్యాంక్ యూ అండి.
1: ఓకే అండి, మరి
0: బాయ్ బాయ్. అండ్ సుగాత్రి గారితో పాటు ఇంకొంతమంది కాల్ చేశారు. ఎవరంటే విద్య, అరుణ్, రమేష్, మధు. రఘు గారు కూడా కాల్ చేశారు, బట్ రఘు గారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు భారతీ రాజా గారిది, తప్పకుండా వినిపించేస్తాను. సో మీరు వింటున్నారు సుర్భి డి టూ డ్రైవ్ టైమ్ షో. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. రేడియో సుర్భి సౌండ్స్ లైక్ హోమ్.
2: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: Radio Surabhi Revisit.
4: Hey, morning morning manu ile breakfast chesam kada, aritike bajji lotta lesukuntu tinno, poorthi shakahara restaurant, Adyar Anand Bhavan.
5: Aha, Shiva, Irani chai ante chaurastane, the first ever desi drive through in America. Chaurastar.
3: Thank you for being in our journey.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
7: వాట్ అ డే, ఆ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 979-797-2654 ఆర్ విజిట్ astroramji.com.

పదహారు వైతనిలే తమిళ్లో ఒక సినిమా వచ్చింది. అది మన భారతీ రాజు గారి మొదటి సినిమా అనమాట. 1977 లో ఆయన డెబ్యూ చేశారు. అండ్ ఆ దాని తర్వాత ఆయన డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, స్క్రీన్ రైటర్ గా, యాక్టర్ గా ఎన్నో సినిమాలు చేశారు, నటించారు అండ్ రాశారు కూడా. సో ఆయన ఇవాళ మనకి మన మధ్యలో లేరు. సో ఆయనవి కొన్ని పాటలు నేను లైనప్ చేశాను అండ్ కొన్ని రిక్వెస్ట్ సాంగ్స్ కూడా వచ్చాయి కాబట్టి అవి కూడా నేను వినిపించేస్తాను. ఆయన ఎన్నో సినిమాలు తీశారు. ఈ తమిళ సినిమా పదహారు వయతనిలే ఏదైతే ఉందో, మన తెలుగులో పదహారేళ్ల వయసు శ్రీదేవి గారు నటించారు. అఫ్కోర్స్ తమిళ్లో కూడా శ్రీదేవి గారు నటించారు అండ్ అందులోనూ సూపర్ హిట్ అయింది, తెలుగులో కూడా అందరినీ సూపర్ హిట్ అయింది. దాని తర్వాత ఆయన ఎన్నో సినిమాలు చేశారు అండ్ ప్రతి ఒక్క సినిమా చాలా మంది చాలా ఇష్టపడతారు చూడడానికి. అప్పటికి ఇప్పటికీ దే జస్ట్ లవ్ ఇట్ బికాస్ ఆయనవి చాలా రిలేటబుల్ గా, సింప్లిసిటీకి దగ్గర ఉంటాయి అన్నమాట. అండ్ ఎన్నో సినిమాల నుంచి కొన్ని సినిమాల్లో తీసి కొన్ని పాటలు నేను వినిపించబోతున్నాను ఈ సెగ్మెంట్ లో. అయితే ఈ సెగ్మెంట్ లో ఇన్ కేస్ నేను లైన్అప్ చేసిన పాటలు మీ లిస్ట్ లో కూడా ఉంటే అఫ్ కోర్స్ వెరీ గుడ్, ఇట్ కో ఇన్సిడెంట్ అనుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు రిక్వెస్ట్ ఎనీ సాంగ్, కాల్ మీ ఎట్ 972-636-1966. మొదట మనకి రిక్వెస్ట్ సాంగ్ నేను లైన్అప్ చేశాను కానీ, బట్ మనకి కార్తిక్ రఘు గారు ఆల్ ద వే ఫ్రమ్ న్యూజర్సీ ఒక పాట రిక్వెస్ట్ చేశారు, ఆ పాట మీకు వినిపించబోతున్నాను. హియర్ వి గో.

భారతీ రాజా గారు, ఆయనకి ఎన్నో నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి, తమిళనాడు స్టేట్ అవార్డు వచ్చింది, నంది అవార్డు పొందుకున్నారు ఆయన, అండ్ ఆయనకి ఏంటంటే పద్మశ్రీతో కూడా వాళ్ళని ఆయనని అవార్డు పొందుకున్నారనమాట. ఇలాంటివి భారతీ రాజా గారి సినిమాలు చాలా మంది చాలా ఇష్టంగా చూస్తారు ఇప్పటికీ అప్పటికీ కూడా. అండ్ ఈ పాట అయితే మీరు విన్నారు, ఆత్మబంధం సినిమా నుంచి విన్నారు. అయితే మరొక పాట కూడా వినిపించబోతున్నాను. బైదో మీరు వింటున్నారు సుర్భి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. ఇవాళ ఈ సెగ్మెంట్ లో భారతీ రాజా గారి పాటలు వినిపిస్తున్నాను నేను. అంతకు ముందర మనం కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ విన్నాము, అండ్ లెట్ మీ టేక్ యు టు ద నెక్స్ట్ సాంగ్. ఆరాధన సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం.

సో ఈ సెగ్మెంట్ లో మీరు వింటున్నారు భారతి రాజా గారి పాటలు. అండ్ ఆయన మామూలుగా 77 లో ఫస్ట్ సినిమా తీశారు, దాన్ని తెలుగులో కూడా మనకి రాఘవేంద్రరావు గారు 16 వయసు సినిమా తీశారు కదా. ఆయనకు ఒక అబ్బాయి ఉండేవారు అనమాట. ఆ అబ్బాయి ఒక సినిమాలో నటించారు కూడా, మేబీ కొన్ని సినిమాలు నటించినట్టున్నారు, మనోజ్ భారతి రాజా అని. బట్ సడన్ గా అనుకోకుండా లాస్ట్ ఇయర్ ఆయన ఇంటర్ కార్డియక్ అరెస్ట్ వచ్చి చనిపోయారు అనమాట. ఆ తర్వాత భారతిరాజ్ గారు అసలు దాన్ని ఆ బాధ నుంచి బయటికి రాలేకపోయారు. సో ఇవాళ ఈ సెగ్మెంట్ లో మీరు వింటున్నారు భారతిరాజ్ గారు అంటే కొన్ని పాటలు, తెలుగు పాటలు. ఆయన తమిళ్లో బోల్డ్ సినిమాలు తీశారు, నటించారు కూడా, కొన్ని సినిమాలలో కెమెరా రోల్స్ కూడా వేశారు. బట్ ఇప్పుడు మనం వినిపించబోతున్నాము తెలుగు పాటలు అనమాట. ఇప్పుడు మరొక సినిమా నుంచి పాట వినిపించబోతున్నాను, సీతా కుక్క చిలుక సినిమా నుంచి. మిన్నేటు సూర్యుడు వచ్చేనమా

భారతీరాజ గారు దాదాపు ఒక 50 సినిమాలు తీసుంటారు, తెలుగులో, తమిళ్లో, హిందీలో. అందులో తెలుగులో అయితే మనం ఇప్పుడు విన్నాం కదా కొత్త జీవితాల సినిమా నుంచి పాట, ఆ తర్వాత ఆరాధన సినిమా పాట విన్నారు ఇంతకు ముందు, సీతకొక చిలుక, ఇవన్నీ ఎపిక్ మూవీస్ చెప్పాలనంటే. అండ్ తెలుగులో, తమిళ్లో అయితే ఇంకా చాలా తీసా నేను పేరు పలకలేను అనుకోండి, బట్ హిందీలో ఫైనల్ కట్ డైరెక్టర్ అనేసి, తర్వాత సవేరే వాళ్ళి గాడియన, లవర్స్ అయినా, ఇలాంటివి ఎన్నో సినిమాలు తీశారనమాట. సోల్వా సావన్ అంటే కొన్ని కొన్ని ఏమో యాక్చువల్లీ తమిళ్ మూవీ రీమేక్ చెప్పుకోవచ్చు. అండ్ అందులో కూడా తెలుగులో అయినా తమిళ్లో అయినా హిందీలో అయినా ఈక్వల్ గా ఆడియన్స్ ఇష్టపడ్డారనమాట అన్ని సినిమాల్ని. ఎందుకంటే చాలా సింపుల్ గా కూడా ఉంటాయి అన్ని సినిమాలు చెప్పాలంటే. సో భారతీరాజ గారు పాటలు వింటున్నారు, ఇప్పుడు మరొక పాట వినిపించబోతున్నాను మీకు. అండ్ ఈ సినిమా పేరు ఎవరికైనా తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయచ్చు, ఇళయరాజ గారి మ్యూజిక్ అనమాట, బట్ సినిమా పేరు మిమ్మల్ని మీకే వదిలిస్తున్నాను. సో మీరు ఎవరు చెప్తారో చూద్దాము. 9726361966 మా స్టూడియో నంబర్. మీరు వింటున్నారు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పనా.

0: సందీప్ గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చక్కచక్క చెప్పేసేయండి, మనకి ఎక్కువ టైం లేదు, 50 సెకండ్స్ మాత్రమే ఉందన్నమాట, చెప్పండి.
1: ఇది ఎర్ర గులాబీలండి.
0: అబ్సల్యూట్లీ టైటిల్ సాంగ్ విన్నారు మీరు, అండ్ మీకు తెలుసు అప్పట్లో ఇది
1: గోల్డెన్ మైక్.
0: ఓ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. బట్ మీకు తెలుసా ఈ సినిమా అప్పట్లో చాలా బోల్డ్ కాంటెంట్ అనమాట, మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఉండింది. బట్ ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ అంతగా ఇది జస్ట్ కలిసిపోతుంది అనుకుంటే గానీ, బట్ అప్పుడు ఈ ఎర్ర గులాబీ మూవీ ఇట్ వాజ్ ఆ టైమ్ కి లిటిల్ బిట్ బ్రేకింగ్ ద స్టీరియోటైప్ అనొచ్చు.
1: హీరో అనుకున్నప్పుడు కొంచెం విలన్ లాగా,
0: యాంటీ విలన్ రోల్ అలా ఉన్నప్పుడు కొంచెం అప్పుడు వాట్ దట్ వాజ్ అ బోల్డ్ కాంటెంట్. బట్ థ్యాంక్ యూ సందీప్ గారు ఫర్ కాలింగ్, హావ్ వండర్ఫుల్ వెనస్డే ఈవినింగ్. And meerandaru vintunnaru Surabhi D2 Drive Time Show. This is your host RJ Kalpana. Chinna commercial break teeskoni nee tirigi vachestanu with more songs and games also. Stay tuned.
2: Tick tick, Radio Surabhi time check. Studio lo time 5 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, పిచ్చా మీకు పరోటా.
2: ఏంది బ్రో, గంజి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: Radio Surabhi revisit.
4: Immigration anagane prashnalamayam adoka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
5: roju edo okati kottaga tinalanipiste head to desi bites.
6: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
8: Thank you for being in our journey.
9: Manashanti, mental peace. మసాలా దోశ
10: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
0: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR Insurance.

0: ఓకే సో సందీప్ గారు, నేను ఆనియర్ వచ్చేసాను, మిమ్మల్ని కూడా ఆనియర్ తీసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మన ఇద్దరు ఆనియర్ లో ఉన్నాం కాబట్టి చెప్పండి, మీరు ఏమి షేర్ చేయబోతున్నారు?
1: ఇందాక ఎర్రగులాబీలు అన్నప్పుడు అదే థీమ్ లో అరౌండ్ అదే టైమ్ లో నేను టిక్ టిక్ టిక్ అని ఒక మూవీ వచ్చిందండి, అందులో కమల్ హాసన్, అది ఎలా గుర్తొచ్చిందంటే ఇప్పుడు క్లాక్ అయితే రేడియో చూపు టిక్ టిక్ ఇప్పుడు టైం 5 అన్నప్పుడు గుర్తొచ్చింది అండి ఆ మూవీ గురించి.
0: అలా మూవీ గుర్తొచ్చిందా? ఓకే చూద్దాం ఆ సినిమాని. మెల్లిగా వేసేద్దాం మధ్యలో. ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో అయితే భారతిరాజు గారు పాటలు వేసాము, బట్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ఆ రేడియో చూపు థీమ్ పాటలు. థ్యాంక్ యూ సందీప్ గారు, డెఫినెట్ గా ఎంచుకొని తీసుకొని మీకు వినిపిస్తాను త్వరలోనే. మరి వెల్కమ్ బ్యాక్, మీరు వింటున్నారు సుర్బి D2 డ్రైవ్ టైమ్ షో విత్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. రేడియో సుర్బి సౌండ్స్ లైక్ హోమ్, ఆర్ న్యూ ట్యాగ్ లైన్, ఓన్లీ ఆన్ 107.9 FM HD3. అండ్ మీలో ఎవరైనా పాటలు వినాలన్నా వినిపించాలన్నా, విచ్ ఇస్ లేటెస్ట్ సాంగ్స్, ఎందుకంటే ఆల్రెడీ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ అయిపోయింది. భారతీరాజు గారి పాటలు అంటే కొన్ని అందులో నుంచి సినిమా పాటలు కూడా మీకు వినిపించాను, బట్ ఈ 5 to 7 o'clock I'm going to play some latest songs. Our latest songs lo meer edina paatlu vinalanna call me at 972-636-1966. Aithe ivalla manam maatladukobothunnamu సమ్మర్ హాలిడేస్ గురించి. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి, చాలా మంది ఆల్రెడీ వెకేషన్ కి వెళ్ళిపోయి ఉంటారు వేరే వేరే ప్లేస్ లకి, కొంతమంది ప్లాన్ చేస్తుంటారు, బట్ వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారు ఆన్ ఎయిర్ వచ్చి చూద్దాము. లెట్ మీ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్, హ్యాపీ వెనస్డే. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
1: హలో అండి, నా పేరు శ్రీకాంత్.
0: హాయ్ శ్రీకాంత్ గారు, చెప్పండి ఏం సంగతులు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్.
1: నాకు ఒక పాట చాలా ఇంట్రెస్ట్ ఇష్టం అండి, భారతీయ రాజా గారి ఏదంటే అరే ఏమైంది అని, మన ఆరాధన
0: ఆరాధన సినిమా నుంచి. యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ లో వేసేసానండి. బట్ నో ప్రాబ్లం అండి, ఇంకొక పాట మాకు రిక్వెస్ట్ వచ్చింది టిక్ టిక్ టిక్ అనే మూవీలో, అది త్వరలో వినిపించేస్తాను. ఓకేనా? ఓకే, సమ్మర్ హాలిడేస్. సో ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయి ఇండియాలో ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది, త్వరలో వాళ్ళకి జూన్ జులై మిడ్ జులై జూన్ లో స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కూడా. బట్ ఇక్కడ నుంచి మన యూఎస్ నుంచి చాలా మంది ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు, వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంటారు. ఈదర్ ఇండియాకు లేకపోతే చుట్టుపక్కల యూఎస్ లోనో ఓర్ ఇంకేదైనా వేరే ప్రదేశాల్లో వెళ్ళడానికి రెడీగా ఉంటారు. కానీ చిన్నప్పుడు మీరు స్పెండ్ చేసిన సమ్మర్ హాలిడేస్, అమ్మమ్మ ఊరికైనా నానమ్మ ఊరికైనా వెళ్ళినప్పుడు ఎలా అనిపించేది మీకు ఆ సూట్ కేసులో? అప్పుడు ఉండే సూట్ కేసు అరిస్టోక్రాటో, వీఐపీనో, ఇవన్నీ సూట్ కేసు ఉండేవి కదా, సామాన్లు కుక్కీ కుక్కీ కుక్కీ పెట్టి వాటి మీద కూర్చొని దాన్ని టక్కన క్లోజ్ చేయాల్సి వచ్చేది. తర్వాత బ్యాగులు, ఇవన్నీ చిన్న చిన్న బ్యాగులు కూడా ఉండేవి, అందరికీ అరిస్టోక్రాట్ వీఐపీ సూట్ కేసు ఉండేవి కావు కదా. ఇలా వెళ్లి ఒక సంతోషం ఉండేదన్నమాట, బస్ ఎక్కి అంటే ఆటో ఉంటే ఆటో, బస్ ఎక్కితే బస్, లేకపోతే ట్రైన్లో ఇలా మనం ప్రయాణం చేసి వెళ్లేవాళ్ళం. అదో తెలియని సంతోషం అనుభూతి అందరికీ ఉండేదన్నమాట. అయితే లెట్ మీ సీ మీలో ఎంతమంది కాల్ చేసి మీ సమ్మర్ హాలిడేస్ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేస్తారు. అది మామిడిపండు తినడమే కానివ్వండి, చక్కగా పెరుగన్నంలో ఆవకాయ కలుపుకుని తినడమే కావండి, చిన్న చిన్న సంతోషాలు మూటగట్టుకుందాం మనం ఇవాళ ఈ షోలో 5 to 7 PM వరకు. మీరు వింటున్నారు సుర్బి D2 డ్రైవ్ టైమ్ షో. అండ్ ఈ నేపథ్యంలో మీకు నేను కొన్ని మ్యూజిక్ వినిపించబోతున్నాను. ఆ మ్యూజిక్ వింటే మీకు ఏం గుర్తొస్తుందో కూడా మీరు చెప్పాలన్నమాట. బట్ మొదటైతే ఒక పాట వినేసేద్దామండి. ఆ పాట వినొచ్చిన తర్వాత విల్ గెట్ ఇన్ టు ద ఫ్లో ఆఫ్ ద టాపిక్.

0: ఇలా గువ్వ గోరింకలాగా కాకపోయినా చక్కగా ఆడుకునే వాళ్ళం పాడుకునే వాళ్ళం. అమ్మమ్మ ఊరికెళ్ళినా నాన్నమ్మ ఊరికెళ్ళినా లేకపోతే అత్తయ్యో మామయ్యో పెద్దమ్మో చిన్నమ్మో ఎవరో ఇంటికి సమ్మర్ హాలిడేస్ లో వెళ్లేవాళ్ళము. అదొక సరదాగా ఉండదన్నమాట. మెల్లిగా లేవాలి, చక్కగా సమ్మర్ హాలిడేస్ లో మామిడి పండ్లు మాత్రం తప్పకుండా తినేవాళ్ళం. ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్. అదేంటి, పీచ్ మిఠాయి తీసుకుని తినడం కానివ్వండి, లేకపోతే అవి ఫ్రైమ్స్ ఉండేవి కదా, ఆ 5 వేళ్లకు 5 వేళ్లు తొలగించేసుకుని చక్కగా ఆడుకునే వాళ్ళం. పాల ఐస్క్రీమ్ ఉండేది. ఇవన్నీ ఎంత చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళము మన కజిన్స్ తోటి. అసలు ఆ టైం మన బయట అంటే మంచం వేసుకొని చక్కటి మనం స్టార్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ మనం ఏంటంటే ఎంతసేపు కలెక్షన్ చేసేవాళ్ళము, చక్కగా అనిపించదు అనమాట. సో లెట్ మీ సీ మీలో ఎవరు కాల్ చేసి మీరు మీ సమ్మర్ హాలిడేస్ ఎలా స్పెండ్ చేసేవాళ్ళు, అండ్ ఇప్పుడు మీ పిల్లలకి అలాంటి అనుభూతి ఏమైనా ఇద్దాం అనుకుంటున్నారా? అంటే సమ్మర్ హాలిడేస్ అంటే ఒకవేళ కొంతమంది అందరు వెళ్లలేకపోతారు అనుకోండి, బట్ కొంతమంది ఇంట్లోనే హోంవర్క్స్ ఇచ్చేవాళ్ళు టీచర్లు, ఒక హ్యాండ్ రైటింగ్ మంచిగా వాళ్ళను ఏదో కానివ్వండి, ఒక వర్డ్ మాత్రం ఒక సెంటెన్స్ అయినా 100 సార్లు ఇన్నిసార్లు రాయాలంటే మనం కూడా డెలిజెంట్ గా చక్కగా కూర్చొని ఆ బుక్ లో నోట్ ప్యాడ్ లో రోజు రాసేవాళ్ళం. అంకో టీచర్ చెప్పిందని అమ్మ కూడా గుర్తు చేసేది, ఫ్యాన్ గాల్ కింద కూర్చొని. అండ్ ఐ డోంట్ నో మీలో ఎంతమంది చేస్తారో తెలియదు, కానీ మనం ఈ ఇంట్లోనే గ్లూర్ తయారు చేసేవాళ్ళం. అండ్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, న్యూస్ పేపర్స్ తో లిఫాఫాలు చేసేవాళ్ళం, అంటే ఎన్వలప్స్ చేసేవాళ్ళము. అంటే గ్లూ మనం అంత కొనడం ఎందుకులే అనేసి మన గోధుమ పిండితోటి, లేకపోతే మనం ఈ అన్నం మెతుకులు ఉంటాయి కదా వాటితోటి గ్లూ చేసి మనం అలా చేసేవాళ్ళం. మీలో ఎవరైనా చేశారా? లెట్ మీ చెక్ అవుట్ ఇలాంటి సమ్మర్ హాలిడేస్ చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఆర్ ఇలాంటి యాక్టివిటీస్ మీరు కూడా చేసేవాళ్ళ లేదా. 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ ఇప్పుడు మీకు ఒక మ్యూజిక్ వినిపించబోతున్నాను, మీలో ఎవరికి ఈ మ్యూజిక్ తెలుసో చూద్దాము. అండ్ కాస్త మాత్రం వినిపిస్తానండి, సో లెట్ సి మీలో ఎవరు గెస్ట్ చేస్తారో లేదో చూద్దాం. సో ఈ మ్యూజిక్ మనం తప్పకుండా వినేవాళ్ళము. సో లెట్ సి మీలో ఎవరైనా గుర్తుపట్టారో లేదో మ్యూజిక్ ఎప్పుడు వచ్చేది ఏమిటి, ఏ యాడ్ ది మ్యూజిక్. 9726361966 మా స్టూడియో నంబర్. అలాగే ఐ వాంట్ టెల్ యూ అబౌట్ అడియార్ ఆనంద్ భవన్, అంటే ఏ టు బి. ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజెస్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్స్ అండ్ పికల్స్. ఆల్సో ఫ్లఫీ రాగి ఇడ్లీ నుంచి ట్యాంజీ గోంగూర రైస్ వరకు ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి. ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ దమ్ అట్ 214-872-2345. ఆల్సో వీ హ్యావ్ ఇండియా క్యాష్ అండ్ క్యారీ అండ్ మదిరా అండ్ మసాలా. మొన్న మధ్య వాళ్ళు ఏంటంటే మనకి ప్రౌడ్ గా దే హ్యావ్ స్పాన్సర్డ్ ఆ షో, మెగా పవర్ లీడర్ బోర్డ్ గేమ్ షో వాళ్ళు స్పాన్సర్ చేశారు. అండ్ అది అర్వింగ్ లో ఉందన్నమాట. అండ్ వాట్ గురించి చెప్పాలి అని అంటే అది లార్జెస్ట్ గ్రాసరీ స్టోర్ అని చెప్పొచ్చు. దే హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీస్ అండ్ ఐటీసీ షెఫ్స్ కూడా ఉన్నారు మదురై మసాలాలో. యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్ అప్ స్టేర్స్, అంటే కింద ఇండియా క్యాష్ అండ్ క్యారీ అంటే పైన మదురై మసాలా. మీరు మామూలుగా పార్టీస్ చేసుకోవచ్చు, డైనింగ్ అవ్వచ్చు, ఆర్ మీ కోఆపరేటివ్ ఈవెంట్స్ అయినా యూ కెన్ గో అండ్ ఎంజాయ్ ప్రౌడ్లీ దేర్. That is India Cash and Carry and Madeira and Masala. Also SNR Insurance. Life can change in an instant, but your health coverage does not have to. Lost your coverage or insurance? SNR Insurance is here to help you find affordable coverage for you and your family. Twaraga and stress-free to వాళ్ళు మీకు కవర్ చేస్తారు. హెల్త్ టు ట్రావెల్ నుంచి, డెంటల్ టు విజన్ నుంచి, అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అఫోర్డబుల్ గా యూ కెన్ గో అవైల్ ఇట్ ఫ్రమ్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఓకే, ఇప్పుడు ఇన్న మ్యూజిక్ మీలో ఎవరు గెస్ చేశారు లేదో చూద్దాము. లెట్ మీ ప్లే దిస్ మ్యూజిక్ వన్ మోర్ టైమ్. హియర్ వి గో.
1: ప్రియతమా నీ వచట కుశలమా నే నిజట కుశలమే.
2: వరుణ్, వాట్ ఆర్ యు డూయింగ్?
3: ఐ యామ్ సారీ, ఒకసారి ప్లీజ్ నేను మేనేజ్ చేస్తా. రే బావా, అందుకోరా, మొదలెట్టు.

ఇందాక వినిపించిన మ్యూజిక్ ఆన్సర్ వచ్చేసింది. మనకి కమల గారు, పల్లవి అండ్ శశి గెస్ట్ చేసేసారు రస్న యాడ్ అది. అండ్ రస్న యాడ్ సమ్మర్ హాలిడేస్ రాగానే అదేదో ఒక సంతోషంగా ఉండేదన్నమాట, అవి తీసుకొచ్చి దాన్ని కలిపి అందరికి పంచడము అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని, అండ్ ఫ్రిడ్జ్ కూడా అప్పుడు ఉండే ఒక కొత్త ఐటమ్, లగ్జరీ ఐటమ్ ఇంట్లో ఉండేది కదా. సో అది రాగానే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఆ చల్ల చల్లగా తాగడం, కూల్ కూల్ గా వలె అనిపించేది. సో రస్న యాడ్ మ్యూజిక్ మీరు విన్నారు. మరొక మ్యూజిక్ వినిపించబోతున్నాను, వినేసండి జాగ్రత్తగా. అండ్ ఏ సీరియల్లోది ఈ మ్యూజిక్? కాస్తే వినిపిస్తాను, ఎక్కువ కాదు, అందుకని జాగ్రత్తగా వినేసి నంబర్ మాత్రం ముందర చెప్పేస్తున్నాను. 972-636-1966. రిమెంబర్, మీరు వింటున్నారు సురభి డి2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన.

0: ఇక్కడ వరకే వినిపించాను. సో మీలో ఎవరికన్నా గుర్తుంటే ఈ సీరియల్ మనము చాలా మంది చాలా సార్లు చూసేవాళ్ళం, ఇష్టంగా చూసేవాళ్ళము. బట్ ఎవరికి గుర్తుందో చూద్దాం. బట్ అలాంగ్ విత్ దాట్ ఇంకొక ట్రివియా క్వశ్చన్ కూడా అడుగుతున్నాను మీ అందరికి. మీకు తెలుసా ఒక పాపులర్ తెలుగు మెగా సీరియల్ అండ్ డైరెక్ట్ చేసింది మరెవరో కాదు, మన కె బాలచంద్ర గారు అనమాట. సో మొదటి ఇంకా చెప్పుకోవచ్చు, అది యాక్చువల్లీ మొదటి సీరియల్ అనుకోవచ్చు తెలుగుది, దూరదర్శన్ లో చాలా హిట్ అయింది. లెట్ మీ టేక్ దిస్ కాలర్ ఆన్ ఎయిర్. గుడ్ ఈవినింగ్ రేడియో సుర్భి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. మీ పేరు నారాయణ గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ వెనస్ డే టు యూ. నేను కూడా సూపర్, చాలా బాగున్నాను. చెప్పండి అండి, మీకు తెలుసా మ్యూజిక్
1: మాల్గుడి డేస్ కదా?
0: వండర్ఫుల్ వండర్ఫుల్, ఎందుకంటే మాల్గుడి డేస్ లో ఒక ఒథెంటిక్ మ్యూజిక్ వస్తుంది, అది చాలా మంది గుర్తుపట్టేస్తారు. బట్ ఈ ఫస్ట్ ఏదైతే ఉందో ఇది తెలుసా లేదా అని అనుకున్నాను, బట్ బాగానే గుర్తుపట్టారండి, వండర్ఫుల్. అయితే మీకు ఇంకో క్వశ్చన్ అండి, మీరు ఆన్లైన్ ఉన్నారు కాబట్టి లెట్ మీ గివ్ ఇట్ ట్రై. తెలుగులో ఒక మెగా హిట్ సీరియల్ ఉండింది, కె బాలచంద్ర గారు డైరెక్ట్ చేశారనమాట. మీకు తెలుసా అది దూరదర్శన్ లో చాలా హిట్ అయింది కూడాను. వన్ ఆఫ్ ద ఫస్ట్ సీరియల్స్ అనుకోవచ్చు.
1: గుర్తులేదు, బట్ ఎంతైనా బాలచంద్ర గారు చాలా చేశారు. మర్మదేశం అని ఒక టీవీలో వచ్చేది
0: అనుకుంటా.
1: బాలచంద్ర,
0: కె బాలచంద్ర గారు
1: మర్మదేశం అంటే వచ్చేది.
0: అది కాదు, బట్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ వన్ ఇంకో క్వశ్చన్ ఉంది అనుకోండి గానీ, బట్ ఇది ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యాసివ్ హిట్ కొట్టిందన్న దూరదర్శన్ లో. కీప్ గెస్సింగ్, కీప్ గెస్సింగ్. తెలుసు తప్పకుండా మరొకసారి కూడా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ క్వశ్చన్ మా మిగతా లిసనర్స్ కి, దూరదర్శన్ లో మ్యాసివ్ హిట్ కొట్టిందనమాట ఈ సీరియల్, తెలుగు మెగా సీరియల్ అనుకోవచ్చు, కె బాలచంద్ర గారు డైరెక్ట్ చేశారు. సో దాని పేరు ఏమిటి, లెట్ సీ మీలో ఎవరికి తెలుసో లేదో చూద్దాం. మాల్గుడి డేస్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఇందాక చెప్పారు. ఎస్, ఆ మ్యూజిక్ ఒకటి ఉండేది, ఆ మ్యూజిక్ ఉంటే తప్పకుండా తెలిసిపోతుంది, అందుకని స్టార్టింగ్ లో మాత్రం వేశాను. దాట్స్ వండర్ఫుల్. లెట్ మీ ప్లే అనదర్ సాంగ్ ఫర్ యూ ఆల్.

హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్? భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర? యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా. ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా. ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాస్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursue.com.
2: Hi guys, this is Hari Shankar, Radio Sarabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to. Meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Sarabhi.
3: You're listening to Radio Sarabhi, 107.9 FM, HD3.
4: Hello, I'm Srinivas Avasarala.

రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

దుబాయ్ వెళ్లి సెంట్ తేవక్కర్లేదు, చైనా సిల్క్ మనకు పంచదేవక్కర్లేదు, కానీ మనం ఇంట్లోనే ఉండి హోమ్ మేడ్ ఐటమ్స్ తోటి ఎన్నో విషయాలు చేసుకోవచ్చు అనమాట. అలా మనం చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో అలానే స్పెండ్ చేసేవాళ్ళం. అప్పుడు ఇన్ని షాపులు ఉండేవి కావు, అన్ని సౌకర్యాలు కూడా ఉండేవి కావు. బట్ ఇంట్లో ఉన్న వస్తువులతోటి హోమ్ మేడ్ ఐటమ్స్ చేసుకుని డిఐవై చేసుకుంటూ, అప్పుడు యూట్యూబ్స్ లేవు, ఇన్స్టాగ్రాము లేదు, ఆ గ్రామ్ బంగారం అంతకన్నా లేదు, బట్ స్టిల్ వి ఎంజాయిడ్ దట్ స్మాల్ స్మాల్ హ్యాపీనెస్ విత్ అవర్ కజిన్స్ అండ్ ఫ్రెండ్స్. అయితే చిన్నప్పుడు మీరందరు, అంటే మీరు యాజ్ అ పేరెంట్స్ ఆర్ మీ పిల్లలు కూడా అలా సమ్మర్ హాలిడేస్ అని అంటే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది, వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ అబౌట్ ఇట్? అఫ్కోర్స్ ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువైపోయాయి. సమ్మర్ హాలిడేస్ అంటే హోంవర్క్ లేకుండా రిలాక్స్ గా, అఫ్కోర్స్ 100 times హ్యాండ్ రైటింగ్ కోసం రాసేవాళ్ళం అనుకో, 100 times 200 times 1000 times డిపెండింగ్ ఆన్ టీచర్ ఎలా చెప్పిందో. కొంతమంది ఇప్పుడు ఆలోచిస్తే అది చాలా దారుణం అండి, నిజంగా అంత సాడిస్ట్ ఉంటారా టీచర్లు అలా రాయించాలంటే. దాని వెనకాల అర్థం ఏంటంటే, అప్పుడు ఇన్ని గేమ్స్ ఉండేవి కాదు, అలా కూర్చొని పిల్లలు బోర్ కొట్టకుండా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా మంచిగా అవుతుంది అండ్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది, టైం పాస్ అలా అయ్యేది కదా. అయితే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఏవో క్లాసెస్ కూడా ఉంటున్నాయి, సమ్మర్ వచ్చిన తర్వాత కూడా టెన్నిస్ క్లాస్ అంటారు, అందులో జాయిన్ చేపిస్తారు, ఇందులో జాయిన్ చేపిస్తారు, ఎందుకు టైం పై అంటే ఊరికి ఖాళీ కూర్చుని టీవీని చూసుకుంటూ కూర్చుంటారు కదా అనేసి. బట్ అదర్వైజ్ మీరు యాజ్ అ పేరెంట్స్ ఎలా స్పెండ్ చేశారు సమ్మర్ హాలిడేస్, అండ్ మీ పిల్లలకి ఆ సమ్మర్ హాలిడేస్ ఎలా స్పెండ్ చేద్దామని అనుకుంటున్నారు, అందులో చిన్న చిన్న సంతోషాలు వాళ్ళకి ఎలా అందిద్దామని మీరు అనుకుంటున్నారు, మా కాల్ చేసి చెప్పండి 9726361966 కి. అండ్ ఇవాళ బాలకృష్ణ గారు పుట్టినరోజు కాబట్టి లెజెండ్ మూవీ నుంచి సుగాత్రి గారు రెండు పాట కూడా వినిపించేశాను. అండ్ ఇప్పుడు ఒక ట్రివియా క్వశ్చన్, మీకు సినిమా యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ ఎంత తెలుసో, వాళ్ళ గురించి ఎంత తెలుసో చూద్దాము. ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ సింపుల్ గానే అడిగేస్తున్నాను. ఒకటి, 1999 లో ఒక సినిమా వచ్చింది రాజకుమారుడు, ఆ సినిమాలో ఒక యాక్టర్ డెబ్యూ రోల్ వేశారనమాట, ఎవరు యాక్టర్ తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి 9726361966 కి. అండ్ ఈ లోపల నేను మీకు చెప్పబోతున్నాను అబౌట్ రాధాకృష్ణ టెంపుల్. అయితే రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్ వాళ్లు మీ అందరినీ ఆహ్వానిస్తున్నారు, బికాస్ అక్కడ గ్రాండ్ గా రంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరగబోతుంది జూలై 1 నుంచి జూలై 5 వరకు. అండ్ ఇదే కాకుండా ఇది అంటే తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంటే ప్రాణ ప్రతిష్ఠ జరగడమే కాకుండా ఆల్సో హ్యావ్ బాలాజీ మూల విరాట్ విగ్రహం అండ్ గర్భగ్రహం. ఇది మీరు అక్కడున్న హోమాలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, వాటన్నిట్లో ఏంటంటే చక్కగా వైబ్స్ ని మీరు ఫీల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలంటే వెళ్ళిపోండి జూలై 1 నుంచి జూలై 5 వరకు రాధాకృష్ణ టెంపుల్ ఏదైతే ఆలన్ లో ఉందో అక్కడ. ఆల్సో మీ డొనేషన్ స్పాన్సర్స్ ఆర్ ఆల్సో వెల్కమ్, సో విజిట్ www.radhakrishnatemple.net ఫర్ డొనేషన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. ఆల్సో మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచించకండి, ఇప్పుడే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కోసం, విచ్ ఇస్ ఓన్లీ $49, యూ కెన్ గో అండ్ విజిట్ డెంటల్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఇది ఎక్కడుందంటే 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ దగ్గర ఉంది. వాళ్ళ నంబర్ నేను మీకు ఇస్తాను 9724845400, అగైన్ ఇట్స్ 9724845400, విచ్ ఇస్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. కమింగ్ బ్యాక్ టు ద ట్రివియా క్వశ్చన్ అండి, 1999 లో రాజ్ కుమార్ సినిమా నుంచి ఏ యాక్టర్ డెబ్యూ లీడ్ యాక్టర్ కింద యాక్ట్ చేశారు తెలిస్తే 9726361966 కి కాల్ చేసి చెప్పేసేయండి.

హే చిన్న వా చిన్న వాట్సాప్ మై లిసనర్స్, ఎలా మీరు గెస్ చేయలేకపోయారో ఇంత సింపుల్ క్వశ్చన్. విచ్ ఐకానిక్ సూపర్ స్టార్ మేడ్ హిస్ డెబ్యూ యాజ్ ఎ లీడ్ యాక్టర్ ఇన్ 1999 ఫిల్మ్ రాజకుమారుడు? జాగ్రత్తగా వినేసేయండి, క్వశ్చన్ ఇదే, ఆన్సర్ మీరు చెప్పాలి. నంబర్ కి కాల్ చేసి విచ్ ఇస్ 9726361966. అలాగే మనము చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎలా స్పెండ్ చేసేవాళ్ళం, మామిడి పండ్లు అయితే తప్పకుండా తినేవాళ్ళం. నేనైతే మా నాన్నమ్మ ఊర్లో వరంగల్ దగ్గర ఉండేదన్నమాట, అక్కడికి వెళ్లిన తర్వాత అదొక సంతోషం, బికాస్ మేము నార్త్ లో ఉండేవాళ్ళం కాబట్టి ఆబ్వియస్లీ మాకేమో చాలా లాంగ్ జర్నీ అనిపించింది. ట్రైన్ లో ఓవర్ నైట్ జర్నీ చేసి వెళ్లి ఎప్పుడెప్పుడు మేము ల్యాండ్ అవుతామా అనేసి అరైవ్ అవుతామా అని అనిపించేది. ఫ్లైట్ జర్నీ కాదు కదా, ట్రైన్ జర్నీ కదా. ఆ ట్రైన్ లో విండో సీట్ ఎవరికి వస్తుంది అనేసి మళ్ళీ అదొక గొడవ. ఎవరు కూర్చుంటే ఇప్పుడు ఏదో అంటారు కదా, షార్ట్ గన్ సంథింగ్ ఏదో అంటారు కదా విండో దగ్గర కూర్చోవాలంటే. అలా కాకుండా అప్పుడు అవన్నీ తెలిసేవి కాదు, ఎవరు ఫస్ట్ అక్కడ కూర్చుంటే వాళ్లే అక్కడ స్థాపించిపోవాలన్నమాట. మళ్ళీ అదొక ఏర్పా, మమ్మీ చాలాసేపు కూర్చుంది, మా చెల్లి, మన నేను కూడా కూర్చుంటానంటే మళ్ళీ మా అమ్మ కొంచెం మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ చేస్తుండేది. సరే అలా కూర్చొని ట్రైన్ దగ్గర మళ్ళీ కామిక్స్ ఉండేవి అప్పుడు, ఈ ఆర్చీస్ అని గాని ఇంకా పంచతంత్ర అని కామిక్స్ తీసుకెళ్లే వాళ్ళము, అది కూర్చొని చదువుకునే వాళ్ళం అనమాట. మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ లో మనుషులు ఏదో చాయ్ స్నాక్స్ అమ్మడానికి వచ్చేవాళ్ళు కదా, బాగా అనిపించేది. అండ్ ఎప్పుడైతే మేము మొత్తం మరావేమో హైదరాబాద్ తిరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక బస్సు పెట్టుకుని వరంగల్ కి వెళ్లి నానమ్మూరికి వెళ్లి అక్కడ అందరూ ఏంటంటే మమ్మల్ని ఏదో విజిటర్స్ సెలబ్రిటీస్ వచ్చేలాగా చూసేవాళ్ళనమాట. వీళ్ళు ఏదో వచ్చారనేసి మాకు చాలా బాగా అనిపించేది, అరే వాళ్ళందరూ మనం చూస్తున్నారనేసి అది. అండ్ వెనకాల బావిలో నీళ్లు తోడాలంటే మాకు భలే అనిపించేది అనమాట. ఇంట్రెస్టింగ్ గా అమ్మనేమో జాగ్రత్త, మీకు రాదు, అక్కడ తొంగి చూడకండి అమ్మ అక్కడి నుంచి జాగ్రత్తలు చెప్పేది. అలా చిన్న చిన్న సంతోషాలు భలే ఉండేవన్నమాట. అయితే ఇప్పుడు మరి మీ పిల్లలకి అలాంటి సంతోషాలు ఏం అందించబోతున్నారు? కాల్ మీ అట్ 9726361966 కి. అండ్ ఇప్పుడు ఒక మ్యూజిక్ వినిపిస్తున్నాను, ఈ మ్యూజిక్ కూడా అప్పట్లో చాలా, ఈ సీరియల్ చాలా ఫేమస్ అయిందనమాట దూరదర్శన్ లో. లెట్స్ సీ ఎవరు గమనిస్తారు. లెట్ మీ ప్లే అ లిటిల్ బిట్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.

And welcome back to Surabhi Detour Drive Time Show. This is your host, R.J. Kalpana. Break ki atupakka ka question adigan kada. Ye iconic superstar, first movie nichi debut chesara peru, Raj Kumarudu. అది ఎవరో కాదు మహేష్ బాబు అండ్ ఆన్సర్ ఇచ్చారు శ్వేత గారు దాట్స్ రైట్ అండ్ ఆ తర్వాత ఒక మ్యూజిక్ కూడా వినిపించాను ఆఫ్ కోర్స్ మ్యూజిక్ లో క్లూ కూడా ఇంక్లూడెడ్ ఉండింది దానికి ఆన్సర్ ఇచ్చారు మనకి బాలాజీ గారు అండ్ అరుణ్ గారు ఆల్సో రోషన్ గారు థ్యాంక్ యూ అండి ఎస్ దాట్స్ రైట్ ఆన్సర్ శక్తిమాన్ సీరియల్ అది అప్పుడు వీకెండ్ రాగానే ఇలా రోజంతా సీరియల్స్ ఎప్పుడంటే అప్పుడు చూసేవాళ్ళం కాదు కదా వీకెండ్ వచ్చేవి ఆ వచ్చిన టైంలో మన పనులన్నీ అమర్చుకొని కూర్చొని చక్కగా చూసేవాళ్ళం నాకేది గుర్తుంది రామాయణం మహాభారతం సండే సండే వచ్చేది సండేనే హాలిడే ఉండేది కదా ఇప్పుడంటే సరే టూ డే వీకెండ్ హాలిడే సాటర్డే సండే అయింది ఆ మధ్య ఎప్పుడో మళ్ళీ త్రీ డే వీకెండ్ కూడా చేద్దామనేసి అన్నారు కానీ ఇంకా అది అమలుపరచలేదు అనుకుంటా బట్ ఆ సండే ఒకరోజే మాత్రం పనులన్నీ అయిపోయేవి అండ్ పొద్దునే లేచి చక్కగా అన్ని రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అమ్మ చేతికి అందించేది కూర్చొని రామాయణము మహాభారతము శక్తిమాను ఇలాంటివన్నీ చూసేవాళ్ళం స్టార్ట్ కూడా వచ్చేది సో సమ్మర్ హాలిడేస్ కానీ సమ్మర్ వస్తే అమ్మయ్యా ఇంకా హోంవర్క్ ఉండదు స్కూల్కి వెళ్ళక్కలేదు మెల్లిగా లేవచ్చు అని అనుకునే వాళ్ళం కానీ మెల్లిగా లేచేవాళ్ళం కాదు మళ్ళీ ఫాస్ట్ గానే తొందరగానే లేచి ఇండియాలో అల్లారం అవసరమే లేదండి అప్పుడైనా ఇప్పుడైనా ఎవరో ఒకళ్ళు వచ్చి లేపేస్తారు పాలవాడో లేకపోతే న్యూస్ పేపరో లేకపోతే పక్కన కోయిల కూస్తుందో బస్సులో లారీలో హార్న్ సౌండ్స్ కుక్కలు మరగడమో ఇలాంటివన్నీ సౌండ్లు వస్తూనే ఉంటాయి ఇంకా మనకి అల్లారం ఎందుకండి ఇక్కడ అంటారా అల్లారం పెట్టుకున్నా మనం స్నూస్ నొక్కేసి మళ్ళీ పడుకునే సందర్భాలు కూడా ఉంటాయి కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అసలు ఇండియాలో కానీ ఇక్కడ కానీ సమ్మర్ హాలిడేస్ ఎలా స్పెండ్ చేశారు అండ్ ఎలా స్పెండ్ చేయాలని మీ పిల్లలకి మీరు ఏ అనుభూతి ఎక్స్పీరియన్స్ ని అందించుదామని అనుకుంటున్నారు ఓకే ఇప్పుడు మరి మన చిన్ననాటి కొన్ని జ్ఞాపకాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చైల్డ్ యాక్టర్స్ ఎవరైతే మన తెలుగు సినిమాలు నటించారో అండ్ ఇప్పుడు బహుశా వాళ్ళు ఏంటంటే యాక్టర్ కామెడియన్స్ చాలా అయి ఉంటారు అందులో కొన్ని మూవీస్ క్లిప్పింగ్స్ వినిపిస్తున్నాను ఆల్ యూ హావ్ టు డూ ఇస్ ఆ యాక్టర్ ఎవరు మూవీ పేరు చెప్పకపోయినా పర్లేదు ఆ వాయిస్ విని ఆ యాక్టర్ పేరు మీరు గమనిస్తారో లేదో చూద్దాం ఇప్పుడైతే లెట్ మీ ప్లే దిస్ క్లిప్పింగ్ ఫర్ యూ ఆల్

0: అరే ఇదిగో నిన్నే, ఇదిగో బాబు.
1: ఇదిగే బాబు.
0: ఇలారా
1: ఇలారా.
0: అది కాదమ్మా,
1: అది కాదమ్మా.
0: ఓహో, నేను ఏదంటే అదంటారా? ఇదని చూద్దాం. ఏ లగ జిగి జిగి జిగి లంబాడి లబ జనక జనక జనక జనక రే తకిట్ తకిట్ తకిట్ తాళం వేస్తూ తిరగబడరన్న ఓ రన్నా తిరగబడరన్న. హే లగ జిగి జిగి జిగి లంబాడి లబ జనక జనక జనక జనక రే తకిట్ తకిట్ తకిట్ తాళం వేస్తూ తిరగబడరన్న ఓ రన్నా తిరగబడరన్న.
2: ఈ టంగ్ ట్విస్టర్ మీరే ఎలా చెప్పుకోగలరా లేదా చూద్దాము. బట్ ఈ టంగ్ ట్విస్టర్ ట్రై చేసినా చేయకపోయినా అసలు ఈ చైల్డ్ యాక్టర్ ఎవరు, ఎవరితో మహేష్ బాబు గారు మాట్లాడుతున్నారు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966. మీరు వింటున్నారు సురభి D2 డ్రాఫ్ట్ షో విత్ మీ ఆర్ జే కల్పన. అండ్ లెట్ మీ ప్లే బాలకృష్ణ గారి సాంగ్. ఒక రిక్వెస్ట్ వచ్చింది మనకి, బాలాజీ గారు రిక్వెస్ట్ చేశారు. అగైన్ బ్యాక్ టు దిస్ సాంగ్. చెన్న కేశవరెడ్డి సినిమా నుంచి ఈ పాట మీ అందరి కోసం.

0: సరోజ్ గారు మీ పాటని మరొక్క కాసేపు పాజ్ ఇచ్చేసి తప్పకుండా ప్లే చేస్తాను, కంటిన్యూ చేస్తాను. బట్ ఇప్పుడు మనకి రాజ్ గారు ఆనేరు వచ్చారు, టంగ్ ట్విస్టర్ ట్రై చేద్దామని. హాయ్ రాజ్ గారు, యూర్ ఆన్ ఎయిర్ రైట్ నౌ, చెప్పండి, ట్రై చేస్తారా టంగ్ ట్విస్టర్? అది చెప్పలేదు మహేష్ బాబు, ఇంకోటి చెప్పాడే. టంగ్ ట్విస్టర్ కాదు, ఇందాక మహేష్ బాబు ఆ చైల్డ్ యాక్టర్ తోటి టంగ్ ట్విస్టర్ లాగా ఒకటి చెప్పాడు. ఆ అబ్బాయి చైల్డ్ యాక్టర్ చెప్పలేకపోయాడు అనమాట. ఆ టంగ్ ట్విస్టర్ మీరే చెప్పబోతున్నారా అని అనుకున్నాను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ ఆన్. గుడ్ ఈవినింగ్,
1: హాయ్ అండి, నా పేరు అంజన.
0: అంజన గారు చెప్పండి.
1: అది ఇప్పుడు మీరు ఒకటి క్లిప్ ప్లే చేశారు కదా, అది సినిమా పేరు రాజకుమారుడు, ఆ బాబు వచ్చేసి తేజ సజ్జా.
0: తేజ సజ్జా కానీ రాజకుమారుడు కాదు, యువరాజ్. టంగ్ ట్విస్టర్ ఏదైతే మహేష్ బాబు చెప్తారో తేజ సజ్జా చెప్పలేకపోతున్నారు, మీరు ట్రై చేస్తారు అంజన గారు? మీరు మా అంజనానే, మా రెడ్యూసర్ అంజనా. ఓకే, నో ప్రాబ్లం. బట్ అంజనా పేరులో చాలా మంది ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, హ్యావ్ అ వండర్ఫుల్ టైం. And that's right, Teja Sajja, child actor, ippudu malli chaala cinemalo natistunnaru, very energetic actor, and Yuvraj cinema ni chanmate clipping. Ippudu Balaji garu mee paata continue chesestunnanu.

0: ఎల్ఓవిఈ ఉట్టి ప్రేమికులే కాదండి. మనం ఎన్ని ఎన్ని చిన్న చిన్న సంతోషాలు మనం చెరిష్ చేసినా అది కూడా లవ్లీగా ఉంటుందన్నమాట. ఇందాక రజయ్య గారు కూడా కాల్ చేసి అదే చెప్పారు. చాలా మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అప్పట్లో మనం వెళ్లి చక్కగా అమ్మమ్మ ఊర్లో నాన్నమ్మ ఊర్లో వెళ్లి అమ్మమ్మ పెట్టిన గోరుముద్ద తినుకుంటూ అందరు కజిన్స్ అందరు చక్కగా చిన్న చిన్న విషయాలు మాట్లాడుతూ అలా ఆడుకుంటూ అండ్ ఓపెన్ ఎయిర్ లో చక్కగా మంచం మీద పడుకొని అలా స్టార్స్ ని గేజ్ చేయడము, ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎన్ని ఎంత సంపాదించినా, ఎంత లగ్జూరియస్ హోమ్ లో ఉన్నా, ఎన్ని గ్యాడ్జెట్స్ మనము అమర్చుకున్నా కూడా ఏంటంటే ఆ సంతోషాలు ఎప్పటికీ మన తోడే ఉంటాయి. వి ఆల్వేస్ చెరిష్ దోస్ లవ్లీ మూమెంట్స్. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాము సమ్మర్ హాలిడేస్. వన్ బెస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ డన్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ విత్ యువర్ కజిన్స్ ఇన్ సమ్మర్ హాలిడేస్ అది మాతో షేర్ చేసుకోండి అట్ 972-636-1966 కి. అండ్ ఇప్పుడు ట్రివియా క్వశ్చన్ లో అనదర్ క్వశ్చన్, ఇది రిమెంబర్ నిన్న మనం యాక్టర్ అండ్ చైల్డ్ యాక్టర్ అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు నేను ఇంకొక క్లిప్పింగ్ ప్లే చేస్తున్నాను. తేజస్ అజ్జా గారిది ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది, రాజ్ అండ్ రజియా కాల్ చేసి చెప్పారు. నౌ లెట్ మీ టేక్ ఇట్ టు అనదర్ వాయిస్. ఆ వాయిస్ కూడా చైల్డ్ యాక్టర్. ఎవరనేది మీరు విని కాల్ చేసి చెప్పాలి. నంబర్ 972-636-1966. రేడియో సుర్భి, సౌండ్స్ లైక్ హోమ్.
1: ఒకటైనా పడతాను పెట్టడం.

0: ఏంబే నీ కనపడలేదా మా కడ్డు వచ్చాం.
1: అరే మీ ఇద్దరు పడిపడం కాదు
2: అబ్బాయి నీ పిచ్చే కొట్టుడు కొడుతున్నారనమాట. మొత్తానికి ఏంటంటే ఇడ్లీ సాంబార్ తీసుకుని వస్తుంటే సైకిల్ ని ఢీకొట్టుకుని పడిపోతాడు. ఎవరో చైల్డ్ యాక్టర్ వాయిస్ గమనించారో లేదో చూద్దాము. అప్పట్లో వాయిస్ ఏంటంటే చాలా మందికి ఆ ఏజ్ లో అంత క్రాక్ అవ్వదు, సో వాయిస్ కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ లెట్ మీ సీ మీలో ఎవరు గమనిస్తారో గెస్ట్ చేస్తారో చూద్దాము. 9726361966 మా స్టూడియో నెంబర్. అండ్ మరొక పాటకి వెళ్లి తీసుకెళ్లే ముందర లెట్ మీ టెల్ యూ అబౌట్ డాలస్ మైల్స్ డెంటల్స్ అండ్ ఆర్థోడాంటిక్స్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచించకండి. ఇప్పుడే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే కోసం వెళ్లిపోండి, విచ్ ఇస్ ఓన్లీ $49 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని అస్సలు మిస్ అవ్వకండి. కాల్ దమ్ టుడే 9724845400 ఆర్ యూ కెన్ ఆల్సో గో టు 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ రాజ్ గారు, ఇందాక చెక్ చేసిన రాజేనా?
3: కాదండి.
2: ఓకే, ఇది మరొక రాజ్కి మరొక రాజ్ కాల్ చేశారు. చెప్పండి అండి, మీకు ఆన్సర్ తెలుసా? వండర్ఫుల్ వాయిస్, బాగా గుర్తుపడారు అంటే మీకు సినిమా చూసే ఉంటారు అయితే. లేకపోతే వాయిస్ అలానే, ఎందుకంటే కొంచెం నాకైతే కష్టం ఉండేదేమో. ఒకవేళ ఓన్లీ నేను ఇప్పుడు ఆడియో అండ్ వీడియో రెండు చూసినాను కాబట్టి ఓకే, కానీ పుట్టి ఆడియో విని గెస్ట్ చేయాలంటే నాకు కష్టంగా అనిపించింది. బట్ రాజ్ గారు సూపర్. అయితే రాజ్ గారు, మీరు చిన్నప్పుడు ది వన్ బెస్ట్ థింగ్ యూ లవ్డ్ అబౌట్ సమ్మర్ హాలిడేస్ అదేమన్నా గుర్తు తెచ్చుకొని మాతో షేర్ చేయగలరా?
3: షూర్ అండి, కజిన్స్ అంతా కలిసి వెళ్దాము. ఎవ్రీ సమ్మర్ అసలు లాస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ కూడా చూసే వాళ్ళం కాదు.
2: సెలబ్రేట్ చేసుకొని చిన్న చిన్న ముచ్చట్లు పెట్టుకొని ఉండేవి కదా, చాలా బాగుండేది.
3: జామకాయలు మామిడికాయలు ఆ టైంలో వచ్చేవి.
2: అరే ఇంకోటి ఏంటంటే, జామకాయలు గుర్తొచ్చింది మనము, ఈ జామకాయ ఆకులు చింతపండు ఉప్పు వేసుకుని తినేవాళ్ళం కదా, మీరు ఎప్పుడన్నా అది తిన్నారు?
3: తిన్నామండి. యాక్చువల్గా జామ ఆకుతో కూడా పాన్ చేసుకునే వాళ్ళం.
2: జామ ఆకుతో పానా? ఓ ఓకే, ట్రై చేద్దాం.
3: ఇలాంటి
2: దాంట్లో ప్రో అనుకుంటా, ప్రో అనమాట. ఏదైనా కొత్తగా ఉంటే మేము ట్రై చేసుకుంటాము. థ్యాంక్ యూ రాజు గారు. ఓకే ఓకే ఓకే ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ రాజు గారు. లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్, ఎందుకంటే కాల్ లైన్ చాలా లైన్ అప్ అవుతున్నాయి. లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ రైట్ నౌ. యూర్ ఆన్ ఎయిర్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నా పేరు విజయ్ అండి.
2: విజయ్ గారు, గుడ్ ఈవినింగ్, హ్యాపీ వెనస్డే, చెప్పండి.
4: గుడ్ ఈవినింగ్ అండి. ఆన్సర్ మోస్ట్లీ ఆల్రెడీ చెప్పేసి ఉంటారేమో, నా గెస్ ప్రకారం అయితే ఆలీ అనుకుంటున్నారు.
2: మీ గెస్ ప్రకారం అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అండ్ మీ ముందర రాజు గారు కూడా కాల్ చేసి చెప్పారు. అయితే విజయ్ గారు, మీకు క్వశ్చన్ ఏంటంటే, మీరు చిన్న వన్ బెస్ట్ థింగ్ యూ లైఫ్ లవ్డ్ అండ్ లైక్డ్ అబౌట్ సమ్మర్ హాలిడేస్ స్పెండింగ్, దాన్ని ఏమైనా గుర్తు తెచ్చుకొని మాతో షేర్ చేయగలరా?
4: బెస్ట్ థింగ్ అంటే అండి, జనరల్ ఆల్రెడీ కవర్ చేశారు అన్ని ఆ మూమెంట్స్ అన్ని కూడా, మనం వెళ్ళేసి ఆ పైన
2: పడుకోవడం. వినిపించట్లేదు, ఇట్స్ బ్రేకింగ్, యువర్ వాయిస్ ఇస్
4: ఓకే. ఇప్పుడు వినిపిస్తుంది అండి?
2: యా చెప్పండి.
4: ఓకే, మీరు ఆల్రెడీ కవర్ చేశారు మూమెంట్స్ అన్ని అంటున్నాను. అంటే కజిన్స్ తోటి ఆరు బయట లేదా మిటింగ్ మీద పడుకోవడం ఓవర్ నైట్, లేదా పౌర్ నీట కొట్టడం, తాటికాయలు తినడం,
2: బాగుండేది, బాగుండేది, వండర్ఫుల్ గా ఉండాలి అన్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గుర్తు తెచ్చుకొని మాతో షేర్ చేసినందుకు, వండర్ఫుల్, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఒక పువ్వు ఉండేది, ఆ పువ్వు మరి మేము చేసేవాళ్ళం, మీరెవరైనా చేసేవాళ్ళమో తెలియదు కానీ ఆ పువ్వు వెనకాల తెంపి అలా జ్యూస్ ని మనం ఏంటంటే ఎంజాయ్ చేసేవాళ్ళం. అదే చిన్న చిన్న కలర్ఫుల్ పువ్వులు ఉండేవి చిన్న చిన్నగా, వాటి పేరు నేను తప్పకుండా తెలిసి మీకు చెప్తాను. ఇంకోటి అదేదో చెట్టు ఉండేది, అది పిచ్చి వీడి చెట్టు అనుకుంటా, పేపర్ మీద దాని సీడ్స్ ని వేసే లొఫ్ఫ్ అనుకుంటే అలా అలా అలా తిరుగుతుండేది అనమాట. అది చూసుకుని ఎంత సంతోషపడేవాళ్ళము, అదేంటో ఆనందం దాంట్లో కానీ, ఇక్కడ చిన్న చిన్న ఆనందాలే ఉండేవి. అండ్ వి యూస్ టు లవ్ దోస్. ఓకే, ఇంకొక పాట వినిపించేస్తానండి మీకు, అండ్ ఆ తర్వాత ఇంకొక చైల్డ్ యాక్టర్ క్లిప్పింగ్ మీకు వినిపిస్తాను. ఓకేనా? ఓకే ఓకే. అండ్ బాయ్ సినిమా నుంచి ఇందాక మనకి ఎవరు కాల్ చేశారు, రజియా గారు కాల్ చేసి వినిపించమన్నారు. సో దిస్ సాంగ్ ఈజ్ ఫర్ యూ రజియా గారు, బాయ్స్ మూవీ నుంచి. Yeah!

0: బాయ్స్ మూవీ నుంచి విన్నారు ఈ పాట మీరు రజియా గారి రిక్వెస్ట్ పై. అండ్ మీరు వింటున్నారు సురభి డీ టూర్ డ్రైవ్ టైమ్ షో. అండ్ చిన్ననాటి జ్ఞాపకాల గురించి యూజువల్ గా నేను ఎన్నో సార్లు షో చేశాను బికాస్ ఆ షో ఇస్ ఆల్వేస్ క్లోజ్ టు మై హార్ట్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఆ సందర్భంగా మనం మాట్లాడుతున్నాము. మనము మనందరము మీరు నేను ఎలా స్పెండ్ చేసేవాళ్ళం, నేను ఎలా స్పెండ్ చేసేదాను దాని గురించి కాసేపు వివరించాను, చెప్పాను. అండ్ చాలా మంది కూడా కాల్ చేసి ఆఫ్ ఎయిర్ ఆన్ ఎయిర్ కూడా షేర్ చేశారు. అండ్ వీ స్టిల్ హ్యావ్ టైమ్, ఇంకొక సెగ్మెంట్ కూడా ఉంది హాఫ్ అన్ అవర్ కాబట్టి. యూ కెన్ స్టిల్ కాల్ మీ ఎట్ 972-636-1966. ఇప్పుడు మరొక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను. లెట్స్ సీ ఈ క్లిప్పింగ్ విన్న తర్వాత ఎవరు గెస్ట్ చేస్తారో, ఇది ఏమి సినిమా అంటే సినిమా చెప్పకర్లేదు, ఆ చైల్డ్ యాక్టర్ ఎవరు మీరు గెస్ట్ చేయాలన్నమాట. లెట్ మీ ప్లే దిస్ క్లిప్పింగ్ ఫర్ యూ ఆల్. జాగ్రత్తగా వాయిస్ గమనించండి.
1: తిరుపతి తామే చచ్చిపోతే దహనం చేసి దహనం పెట్టుకుని వచ్చానని చెప్పావు,
2: నిజమే సార్. కానీ తాని పిల్ల సార్.
1: జ్యోతి బాబు ఇది
3: కాను, అది అడవిలో పడి చచ్చిపోతుంటే నేను మా తాత ఇంటి తీసుకొచ్చి మందేస్తాం. ఇప్పుడు బతికిందని నాది నాది అని అడుగుతుంది. మందైపోతే చచ్చిపోయింది కదా.
1: నువ్వు చెప్పింది రజయ్ బాబు, దీన్ని కాపాడావు, మంచి పనే చేసావు.

0: కాదు బాబు చూడు, ఒక పని చేద్దాం, మీ ఇద్దరు మధ్యన కుక్క నిలబెడదాం, అట్నుంచి జ్యోతి, ఇట్నుంచి నువ్వు, ఇద్దరు కుక్కను పిలవండి, అది ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళది కుక్క, సరేనా?
1: ఓకే. సినిమా అంతా నేను వినిపించలేను, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఇందులో ఇద్దరు చైల్డ్ యాక్టర్స్ ఉన్నారు, మీరు గమనించాల్సింది, గెస్ట్ చేయాల్సింది ఒక చైల్డ్ యాక్టర్స్ గురించి అనమాట. సో ఐఎమ్ అస్యూమింగ్ మీరు చాలా జాగ్రత్తగా విన్నారని అనుకుంటున్నాను. నంబర్ 9726361966 ఈ క్లిప్పింగ్ లో చైల్డ్ యాక్టర్స్ ఇద్దరు మాట్లాడారు, అందులో ఒక చైల్డ్ యాక్టర్ యాక్ట్రెస్ ఇన్ఫాక్ట్ ఎవరు. అండ్ చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని నేను వెళ్తున్నాను. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు పాటలు, ఆటలు, మాటలు, ఇంకో సెగ్మెంట్ ఉంది కాబట్టి ఆ సెగ్మెంట్ లో వినిపిస్తాను. అండ్ రిమెంబర్, నా సెగ్మెంట్ అయిపోయిన తర్వాత ధీరజ్ విల్ బి హియర్ టు ఎంటర్టైన్ యూ ఫ్రమ్ 7 to 9 PM ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. రేడియో సుర్బి, సౌండ్స్ లైక్ హోమ్.

0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ ఆమ్కి కబాబ్ పరాటా.
1: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
8: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ 1 destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: Hi, hello, welcome. Meer vintunnaru Surabhi D2 Drive Time Show. This is your host, RJ Kalpana. Neen onir vachesanu last segment loki and naatho patu Venkat garu kuda onir vacharandi. Venkat garu, good evening. Happy Wednesday. Ela unnaru?
1: Hello, yeah.
0: నేను కూడా బాగున్నాను. సో ఆన్సర్ మీరు ఆఫ్ ఇయర్ చెప్పేశారు శ్రీదేవి అనుకుంటున్నానన్నారు. సో లాక్ చేసేద్దామా ఆన్సర్ ని? దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. విధి విలాసం సినిమా నుంచి విన్నారు. అందులో అమేజింగ్ థింగ్ ఏంటంటే ఇందులో కృష్ణ గారు కూతురు అనమాట శ్రీదేవి, అండ్ కృష్ణ గారితో పాటే మళ్ళీ హీరోయిన్ గా కూడా యాక్ట్ చేశారు చాలా సినిమాల్లో. శ్రీదేవి ఒక్కడికి అనుకుంటే అవకాశం చెందిందనమాట. ఎవరితో అయితే నాన్నలాగా యాక్ట్ చేశారో, బేబీలాగా యాక్ట్ చేశారో, వాళ్లతోటే మళ్ళీ నెక్స్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద ఆర్ లేకపోతే నెక్స్ట్ వాళ్ళ కోస్టార్ కింద కూడా ఇచ్చేసారనమాట. అయితే వెంకట్ గారు కమింగ్ రామారావు గారు అండ్ రాగేశ్వరరావు గారు, కృష్ణ గారు

0: వీళ్ళందరితో నటించారనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ వెంకట్ గారు, మనం మీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ యూ వుడ్ లైక్ టు షేర్ అబౌట్ యువర్ సమ్మర్ హాలిడే బ్రేక్.
1: సమ్మర్ హాలిడేస్ వస్తే ఏతకాలకి వెళ్ళేవాళ్ళం అండి. జస్ట్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న లేక్స్ దగ్గర ఉంటాయి అనమాట పొలాల్లో చుట్టుపక్కల, అక్కడికి వెళ్ళి వాటిని తీసుకొచ్చి తర్వాత మేతలో పెడతారు అనమాట. మేత అంటే జస్ట్ వరిగడ్డి లాగా ఉంటుంది సరే, ఆ వరిగడ్డిలో పెట్టేవాళ్ళం అనమాట. అలా క్లోజ్ చేస్తే అప్పటికే అవి పండుతాయి, లేదంటే బియ్యంలో పెట్టాలి లేదంటే గ్రౌండ్ లో పెట్టాలి. గ్రౌండ్ లో కూడా మళ్ళీ చెత్త వేసి పెట్టాలి, అదే చెత్త అంటే ఐ మీన్ వరిగడ్డ వేసి పెట్టాలన్నమాట. వరిగడ్డ పెట్టి క్లోజ్ చేస్తే అప్పుడు ఈతకాయాలంటే జస్ట్ లైక్ మన ఖర్జూరం ఉంటుంది చూసారా అలాంటిదేనండి.
0: ఐ రిమెంబర్ మేము తినేవాళ్ళం అనమాట. అంటే నేను ఎక్కువగా ఇలాంటివి ఊర్లో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో అప్పుడప్పుడు ఒకేషనల్ గా తినేవాళ్ళము, తాటి ముంజలని గాని ఇవన్నీ. బట్ బాగుంటాయి, కొన్ని కొన్ని ప్రీషియస్ గా ఉండేవి ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయడము. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చేయలేరు కానీ మా పెద్దమ్మ పిల్లలు వాళ్ళందరూ ఏం చేశారంటే, మా పెద్దమ్మ అంటే పెద్ద పెద్దనాన్న వాళ్ళందరూ ఈ లేక్ దగ్గర చిన్న చిన్న లేక్లు ఉండేవి కదా ఊర్లలో, అక్కడ ఒక టైర్ కట్టి వాళ్ళకి వాళ్ళ నీళ్ళలో వదిలేసేవాళ్ళు. వాళ్ళు టపా టపా టపా టపా కొట్టుకుని అలానే ఈత నేర్చుకున్నారు కూడా. అసలు మాకు ఇక్కడ భయం వేసేది అనమాట, మేము వద్దొద్దు చక్క మేము సిటీకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో నేర్చుకున్నాం అనుకోగానీ, బట్ అక్కడ వెళ్ళాలంటే భయం వేసేది ఆ దాని నీళ్ళలో ఏముంటుందో ఏముంటుంది. కానీ బట్ వాళ్ళు బాగానే నేర్చుకున్నారు అండ్ అలాగే వాళ్ళకి ఇంకా బాగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చెప్పుకొని నవ్వుతుంటారు, ఆ నీళ్లు అలా చిందుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇబ్బంది ఉండేది కాదు, బట్ అలా టైర్ చుట్టుకొని అంటే అది మన సేఫ్ బోట్ అనమాట, లైఫ్ బోట్ సేఫ్ బోట్ లాగా ఉండేది, రాఫ్ట్ బోట్ లాగా. బాగుంది. థ్యాంక్ యూ వెంకట్ గారు ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. థ్యాంక్ యూ. ఓకే, అయితే లాస్ట్ సెగ్మెంట్ లోకి వెంకట్ గారిని తీసుకున్నాను, ఇంకా చాలా మంది తీసుకోవచ్చు అనుకోండి మీరు కాల్ చేస్తే. బట్ నెక్స్ట్ పాటకు వెళ్లే ముందర లెట్ మీ సే థ్యాంక్ యూ అండ్ ఎక్నాలెజ్ ఆల్ అవర్ స్పాన్సర్స్. మొదట అడియార్ ఆనంద్ భవన్, ఇన్ షార్ట్ ఏ టు బి, ఇది లిటిల్ ఎల్మ్ లో అండ్ ఫిస్కోల్ లో కూడా ఉంది, డెఫినెట్లీ గోయింగ్ చెక్ ఇట్ అవుట్. ఆల్సో వీ హ్యావ్ India Cash and Carry and Madira and Masala, idi kuda Irving lo undi, the largest Indian grocery store. And also they have Madira and Masala, authentic food. ITLC chefs untaru, ITC chefs unnaru vaalla daggara. మీరు జస్ట్ డైనింగ్ అవ్వకుండా మీ స్పెషల్ ఒకేషన్స్ కి ప్రైవేట్ పార్టీస్ అయినా కార్పొరేట్ పార్టీస్ అయినా కూడా మీరు అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు. దెన్ వీ హ్యావ్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ యూర్ ఇన్సూరెన్స్ నీడ్స్, వెదర్ యూ హ్యావ్ ఎ జాబ్ ఆర్ నాట్, దట్ ఈస్ ఈజీ టు ఈజీ అండ్ అఫోర్డబుల్ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఆల్సో. దే విల్ కవర్ యూ, దట్ ఈస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. అండ్ మైత్రీస్ రెస్టారెంట్, ఈ మైత్రీస్ కుజిన్ అనేది మనకి నౌ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. దే హావ్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్, హిల్ టాప్ మీద అమేజింగ్ వ్యూ ఉంది, ప్యాటియో సీటింగ్ చాలా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, బఫే లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్ వీటన్నిటితో పాటు ఇండియన్ టేస్ట్ చాలా గ్యారంటీగా ఉంటుంది. ఇది కాకుండా ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా కార్పొరేట్ ఈవెంట్స్ అయినా మీరు అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీస్ ఇన్ టౌన్, మైత్రీస్ రెస్టారెంట్. అండ్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ఇస్ ఆఫరింగ్ యూ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. అయితే ఈ అవకాశాన్ని మిస్ చేయకండి. కాల్ దెమ్ టుడే ఎట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ ఎట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. అండ్ ఆల్సో వీ హ్యావ్ రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్, దే ఆర్ ప్రౌడ్లీ ఇన్వైటింగ్ యూ ఆల్ ఫర్ గ్రాండ్ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం. The sacred installation of Tirupati Shri Venkateshwara Swami Balaji Moola Virat Vigraham and Garbhagriham, July 1st nunchi July 5th varaku. And ee spiritual uplifting ki meeru ganga palgonalante, you can definitely visit Allen Temple Radhakrishna. Ide kaakunda donations aina sponsorships aina you can visit at www.radhakrishnatemple.net for donations and information. This is where రాధాకృష్ణ టెంపుల్ ఇన్ ఆలన్, జులై 1st టు జులై 5th. ఓకే, అయితే శ్రీదేవి గారి చిన్న వాయిస్ వినేసాము, ఇప్పుడు మహేష్ గారి ఒక పాట వినేసేద్దాం మనం. హియర్ వి గో.

0: అనుకుంటా మనం చాలా అనుకుంటాం, కానీ ఇంకోటి మన కోర్టు ఏమనుకుంటుందో తెలుసా అండి? కొత్తగా ఒక రూల్ పాస్ చేశారు, అది ఎంత కొత్తదో నాకు తెలియదు, కానీ అండర్ సెక్షన్ 498 AIPC సెక్షన్ ప్రకారం ఒకవేళ అత్తగారు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ కనుక క్రియేట్ చేస్తే షీ కెన్ ఫేస్ అ లీగల్ యాక్షన్ అట. అంటే ఇంపార్టెంట్ థింగ్ టు నో ఏంటంటే, హైకోర్టు ఏమందంటే ఒకవేళ అత్తగారు వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యి గొడవలు గనక క్రియేట్ అవుతే, అది మీరు ప్రాపర్ ఎవిడెన్స్ తో ప్రూఫ్ చేయగలిగితే, దే షీ మే ఫేస్ 498 AIPC సెక్షన్ ప్రకారం ఒక లీగల్ ఛార్జెస్ ఫేస్ చేయొచ్చు. అంటే దిస్ అప్లైస్ నాట్ ఓన్లీ టు దిస్ మదర్ ఇన్ లా, అంటే ఎటు సైడ్ అయినా, అమ్మాయి అత్తగారు మామగారైనా, అబ్బాయి అత్తగారు మామగారైనా అనమాట. ఇంట్రెస్టింగ్. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మనం ఏంటంటే చైల్డ్ యాక్టర్స్ వాయిసెస్ వినిపిస్తున్నాను, మీరేంటంటే గెస్ చేయాలి ఆ చైల్డ్ యాక్టర్ ఎవరనేది, ఆర్ యాక్ట్రెస్ ఎవరనేది. అలాగే సమ్మర్ హాలిడేస్ లో వన్ బెస్ట్ థింగ్ దట్ యు లవ్డ్ ఇట్, ఎందుకంటే మనకి మన ఖుషి ఖుషిగా షోలో వెళ్తే శిరీష అండ్ అనూయ అంటారు, అమ్మ ఆవక ఎప్పటికీ పాతపడవు అనేది, అలాంటిది చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ పాతపడవు అనమాట. అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి, కొంతమంది ఆల్రెడీ ఇండియాలో ఆర్ మేబీ వివిధ ప్రాంతాల్లో వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు, కొంతమంది వెళ్ళడానికి సిద్దంగా ఉండుంటారు, సూట్ కేసు అదుర్కొండు ఉంటారు, ఎలా ఎంజాయ్ చేయాలనేసి ఎగ్జైట్మెంట్ లుకింగ్ ఫార్వర్డ్ లాగా ఉండుంటారు, కొంతమంది ఓకే సెలబ్రేట్ చేయకపోయినా ఇక్కడే మీరు మీ పిల్లలకి అవకాశాన్ని అందించవచ్చు. చిన్న చిన్న సంతోషాలు అంతే, అంటే వాళ్ళకి అనిపించవచ్చు వాట్ ఇస్ దిస్ మమ్మీ వై డూ హ్యావ్ టు డూ దట్ అనండి, కానీ ఒక న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఎన్వలప్ చేయమని చెప్పండి, అంటే డిఐవై లాగా కూడా ఉంటుంది, అండ్ ఆ ఎన్వలప్ మీద దేనికన్నా పని కోసమేమో ఇంకో పిల్లలు చేశారని. ఇక్కడ అసలే అలాంటి పనులు, వాలంటరీ పనులు, డిఐవై చాలానే జరుగుతుంటాయి కదా. అండ్ ఈ గ్లూ అనేది ఇండియాలో గమ్మని వాళ్ళనుకోండి, గ్లూ అనేది కొనుక్కుంటా మనం గోధుమ పిండితో గ్లూ చేసేవాళ్ళము, దాంతో అన్ని ఆ లిఫాఫాలు కూడా దాంతోనే అతికించేవాళ్ళము. అండ్ 100 times హ్యాండ్ రైటింగ్ రాయమని, ఇప్పుడు అంటే హ్యాండ్ రైటింగ్ రాసే అవకాశమే లేదనుకోండి, అన్ని మనకి ఐప్యాడ్ ఉన్నాయి, ఐప్యాడ్ తోనే మనం చేసేస్తాము. బట్ అన్నిటికీ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి, అలా చేసినందువల్ల హ్యాండ్ రైటింగ్ బెటర్ అవుతుందో లేదో తెలియదు, అన్లెస్ యూ ప్రాక్టీస్ ఆన్ డిఫరెంట్ నోట్. బట్ ఎనీవే, లెట్ మీ ప్లే ఒక క్లిప్పింగ్. ఇందులో యాక్చువల్లీ ముందరే చెప్పేస్తున్నానండి, ఇందులో చైల్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉందో తన వాయిస్ కాదు, తనకి వేరే వాళ్ళు ప్రాంప్టింగ్ ఇచ్చారు, బట్ అయినా కూడా ఈ క్లిప్పింగ్ విన్న తర్వాత ఇఫ్ యూ కెన్ గెస్ హూ దాట్ చైల్డ్ యాక్టర్స్ కెన్ బి, డెఫినెట్లీ కాల్ మీ 972-636-1966 కి, ఎందుకంటే ఈ మూవీ కూడా చాలానే ఫేమస్ అయింది అప్పట్లో.
1: எங்க அப்பா கூப்பிட்டதுனால நீ தப்பிச்சு, இல்லன்னா வகந்திருப்பேன்.
2: குளிக்க வைக்கிறேன்.
0: ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పిలిచారు కాబట్టి వెళ్ళిపోయింది, కానీ తమిళ్లోనే ఎందుకు వినిపించారంటే తమిళ్లోనే ఈ పాట, ఈ మూవీ చాలా ఫేమస్ అయింది. లెట్ మీ సీ ఎవరు గెస్ట్ చేయగలుగుతారో లేదో చూద్దాము. మా స్టూడియో నంబర్ 972-636-1966. అండ్ షోకి మధ్యలో ఇవాళ మనము సెకండ్ సెగ్మెంట్ లో భారతీరాజు గారి పాటలు వినిపించాము, అందులో ఐ థింక్ సందీప్ గారు అనుకుంటా, ఫర్ రిమెంబర్, ఆయన ఒక పాట అడిగారు అనమాట టిక్ టిక్ టిక్ మూవీ నుంచి. సో సందీప్ గారు మీరు ఇంకా కూడా ట్యూనింగ్ అయి ఉంటే ఈ పాట మీకోసము, అండ్ ఇది భారతీరాజు గారి మూవీ టిక్ టిక్ టిక్, కమల్ హాసన్ మాధవి ఉన్నారు ఇందులో. సో లెట్ మీ ప్లే ది సాంగ్ ఫర్ యూ అండ్ ఫర్ ఆల్ దోస్ హూ హ్యావ్ అడ్మైర్డ్ భారతీరాజు గారి సినిమాలు.

0: అక్కడ వాళ్ళకి ఫోన్ వచ్చింది, ఇక్కడ నేను మళ్ళీ ఫోన్ నుంచి బ్యాక్ వచ్చేసాను, అండ్ నౌ వీ హ్యావ్ ఆర్ తమ్ముడు. హాయ్ తమ్ముడు, ఎలా ఉన్నావు?
1: మంచిగా అక్క, మీరు మంచిగా ఉన్నారా?
0: ఎస్ ఎస్. తిరిగిందా బళ్ళీ కలుసట అంతా? తిరిగిందా?
1: తిరిగిందా?
0: ఓకే, ఆల్ రైట్. సో జాతరలో ఐనో రంగరంగ వైభవంగా అందరం ఎంజాయ్ చేశాము. అండ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు ఏంటంటే జాతర సెలబ్రేషన్ ఒక పక్క అయితే, మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మనం ఏంటంటే అమ్మమ్మ ఊరుకో నాన్నమ్మ ఊరుకో వెళ్లి పెద్దమ్మో చిన్నమ్మో ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా వన్ బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ థింక్ అబౌట్ ఇట్ దట్ యూ లవ్డ్ ఇట్ అబౌట్ సమ్మర్ బ్రేక్ హాలిడేస్.
1: సమ్మర్ బ్రేక్ హాలిడేస్ అని అంటే ఎండల లోపల మా భావాలతో పోయి ఆడుకుంటా ఉండే మేము నలుగురం ఉంటుండే. ఈత పొద్దున 6-8 గంటల చివరిలో పోయినా, అంటే నాకు ఈత రాదు, డబ్బేలా దుంకుతుండే వాళ్ళు, అంటే ఆ ఒడ్డులో వాడి ఆడుకుంటా ఉండే వాళ్ళు, మెల్లగా నేర్పించి నేర్పించి అట్లా అట్లా మునగకుండా తేలే అంత వచ్చింది. అట్లా 6 కి స్టార్ట్ అయితే మళ్ళా ఊర్లలో బెస్ట్ ఏందనంటే ఎవరింట్లో పోయి ఎవరైనా తినొచ్చు. అది నేను ఇప్పుడు మిస్, ఐ మీన్ ఇప్పుడు కూడా అట్లానే అనుకోండి, కానీ
0: డ్రైవ్ చేయాలి అప్పుడు నడుచుకుంటే డ్రైవ్ చేసుకుంటు రావాలి.
1: అది నేను బాగా మిస్ అయితా, ఎవరింటికైనా వెళ్ళి మళ్ళీ అందరు దోస్తులే ఉంటారు కదా, ఎక్కడ పోయినా 12 మంది ఉంటుండే
0: అన్ని ఇల్లు తెలిసేవి. బట్ నాకు గుర్తుంది ఏంటంటే ఇందాక కాలర్ తో కూడా చెప్తున్నాను, నేను ఎప్పుడు చేయలేదు, మా అమ్మ నన్ను ఎప్పుడు ట్రై చేయించలేదు, కానీ మా పెద్దమ్మ పిల్లలు ఏంటంటే వాళ్ళ నాన్న ఈ చెరువులో దింపేటప్పుడు టైర్లు కట్టేవాళ్ళు, తాడు కట్టి టైర్లు చూపేసేవాళ్ళు, వాళ్ళు అలానే నేర్చుకునేవాళ్ళు అనమాట, ట్యూబ్స్ అనేవాళ్ళు దాన్ని కొట్టుకుంటూ నేర్చుకున్నారు వాళ్ళు.
1: బుర్రకాయ అని ఒకటి ఉంటుండే అక్క, అంటే సోరకాయ ఉంటుంది పెద్ద వేసి, అది ఎట్లా ఎండ పెడుతుండే సోరకాయని, పెద్ద సోరకాయని, దాన్ని ఇట్లా జన్పదారానికి పెట్టి కట్టి నీళ్ళ అని అంటుండే
0: ఫ్లోట్ అవుతుంటుంది. ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఓకే, మరి ఇవాళ నువ్వేం మాట్లాడబోతున్నావు నీ షోలో 7 to 9?
1: అయితే మన జాతర కొరకు రామ్ల వారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ పెద్ద ఆయన వ్యాఖ్యానం చెప్పారు కదా, ఆయనని కలిసా, ఆయన తోటి కొంచెం లైక్ ఒక 5-6 నిమిషాలు నా జీవితానికి అదే ఎక్కువ అనుకోండి, కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. డిస్కషన్స్ అంటే ఆయన మాట్లాడింది నేను విన్నా, ఆ డిస్క ఆ పాయింట్స్ నుండి కొన్ని రాసుకున్నా,
0: ఇక్కడ నుంచి తీసుకొచ్చిన మాటలు ఇవాళ మనకి జ్యూస్ చేసి
1: చెప్పేసాను. భక్తి గురించి నేను ఆయనతో ఏదో మాట్లాడా గురువు గారితో, సో ఆ పాయింట్ గురించి మాట్లాడదామని ఉద్దేశం.
0: ఓకే, ఆల్ రైట్. సో విన్నారు కదండి, ధీరజ్ ఆ విషయాల గురించి మాట్లాడబోతున్నారు. రిమెంబర్ 7 to 9 ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సుర్వి, సౌండ్స్ లైక్ హోమ్. ఇప్పుడు మీకు ఒక చైల్డ్ యాక్టర్ వాయిస్ వినిపించబోతున్నాను, మీరు విన్న తర్వాత యాక్టర్ ఎవరనేది గెస్ చేసి మాకు కాల్ చేసి చెప్పాలి అట్ 9726361966.
2: గుడ్ మార్నింగ్ ఎడిటర్. గుడ్ మార్నింగ్. ఎవరు బాబు నువ్వు? నా పేరు మహేష్ బాబు, 10th క్లాస్. ఐఎమ్ ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్? అవును, హీరో కృష్ణ గారు అంటే నాకు చెప్పలేనంత అభిమానం. అఫ్ కోర్స్, నేనంటే కూడా ఆయనకి ఇష్టం అనుకోండి.
3: మీకు ఆయనకి పరిచయం ఉందా?
2: పరిచయమా? అసలు మెడ్రాస్ కంటే ఆయన ఇంట్లోనే ఉండేది.
3: ఇస్ ఇట్?
2: ఎస్. ఆయన నటించే ఏ చిత్రం కదైనా సరే ముందు నాతో చెప్పి నేను ఓకే అంటే ఓకే చేస్తాను.
3: అలాగా ఇంతకీ వచ్చిన పని,
2: May 31st మా హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా మా అసోసియేషన్ తరఫున మీ పత్రిక ఒక ఫెంటాస్టిక్ అనుబంధం వేయించాలని నిర్ణయించాం. ఇదిగో డిజైన్ అండ్ కాంప్లిమెంట్స్.
0: వాళ్ళ నిర్ణయించుకుని ఫిక్స్ అయిపోయారు, మరి మీరేమి ఫిక్స్ అవుతున్నారు ఈ వాయిస్ విని? ఈ వాయిస్ లో చాలా చాలా చాలా చాలా ఈజీ ఈజీ ఈజీ ఈజీ క్లూస్ ఉన్నాయి. ఆల్ యూ హావ్ టు డు ఇస్ కాల్ 9726361966. అండ్ బై ద వే, మీలో ఎవరైనా ఇంకా మరి ఇటు సుర్బి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే స్మార్ట్ గా మీ స్మార్ట్ డివైస్ లో డౌన్లోడ్ చేసుకోండి, దట్ ఈస్ రేడియో సుర్బి. అలా అయితే మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మా రేడియో సుర్బి యాప్ లో పాటలు వినొచ్చు, వినిపించవచ్చు. హలో హలో హలో హలో, హ్యాపీ వెనస్డే, యువర్ ఆన్ ఎయిర్. ఎవరు మాట్లాడేది?
4: ఎవరు మాట్లాడతారు ఇంకా?
0: ఓకే, నేను చెప్పనా?
4: చెప్పండి, చెప్పండి, చూద్దాం.
0: మహేష్ బాబు వీర అభిమాని అనమాట, అంతేనా?
4: చెప్పచ్చు.
0: అలా ఫిక్స్ అయిపోదాం మనం.
4: విన్నాను, చాలా
0: బాగుంది. ఓకే, కాంతి కాల్ చేసింది. సో కాంతి చెప్పమ్మా, ఏం చెప్తావు అనుకుంటున్నావు నువ్వు?
4: మీరు ఆ ఫ్యాన్ అని చెప్తారు కదా, అదే విన్నది. ఆయనే
0: అని అనుకుంటూ క్లూ కూడా అలానే అన్ని ఇచ్చేసాను, చక్క చక్క చక్క నేనే అందించేసాను. ఇంకా కాల్ చేయడం ఒకటే ఆలస్యం లాగా. వన్ మోర్ థింగ్, డెఫినెట్ గా నువ్వు ఆన్ ఎయిర్ కాల్ చేసావు కదా, వన్ బెస్ట్ థింగ్ దట్ యు రిమెంబర్ అబౌట్ యువర్ సమ్మర్ హాలిడేస్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ కజిన్స్.
4: సేమ్ దిగా చెప్పినట్లే అమ్మమ్మ గారి ఇంటికో పాప గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బయటికి వెళ్ళి ఆడుకునే వల్ల ఎవరు ఎవరు పట్టుకునేవాళ్ళు కావచ్చు, ఎక్కడ పడితే ఎవరు ఎవరి ఇంటి అతింటితో ఉండటం ఎవరి అయినా చుట్టాలు వెళ్ళారు.
0: అవునవును, కరెక్టే.
4: సో ఈ రోజు ఇక్కడ తినేసి వెళ్ళాను ఏదో ఒకటి, అందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను చిన్నప్పుడు పెరిగా నా మమ్మీ తినేదాన్ని కాదు, పాపతో కూర్చుంటే అన్ని ఐటమ్స్ కంపల్సరీ తినాలన్నమాట.
0: బాగుండేది కదా అసలు, అంటే ఇల్లు కూడా అన్ని లాక్ ఉండేది కాదు, చక్కగా అన్ని వీధుల వీధి అన్ని ఓపెన్ ఉండేవి, చక్కగా
4: ఆడుకోవచ్చు,
0: లోపలికి వెళ్ళిపోవచ్చు చక్కగా.
4: ప్రవచనం కోసం వెయిటింగ్
0: ధీరజ్ గారు, ఇంకో ధీరజ్ ఇంకో నీ
1: కోసం
0: తీసుకొచ్చి మాకు చెప్తుంటావు కాబట్టి ఇట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. కాంతి నీతో పాటు నేను కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, హావ్ వండర్ఫుల్.
4: థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ. ఓకే, అయితే అలాగే మరి మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశామో తెలుసో తెలియకో మన పేరెంట్స్ అంటే నిజంగా అంత డీప్ ఆలోచనలు పెట్టకపోయి ఉండొచ్చు సమ్మర్ హాలిడేస్ కాబట్టి, తీసుకువెళ్లే వాళ్ళు చక్కగా అక్కడ వదిలేసి వాళ్ల పనిలో వాళ్ళు బిజీ ఉండేవాళ్ళు, మన పనిలో మన బిజీ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని రివైండ్ చేసుకుని ఆలోచిస్తే అవి ఎంత బాగుండేవి కదా, అనుభూతి ఎక్స్పీరియన్స్ చాలా బాగుండేది. మరి ఇప్పుడు మన పిల్లలకి మనం అందులో కొంచెమైనా కాస్తైనా మనం అందించితే వాళ్ళకు కూడా తర్వాత చెప్పుకోవడానికి బాగుంటాయి. మరి వాళ్ళు చెప్పుకుంటారో లేదా తెలియదు, కానీ బట్ అట్లీస్ట్ మనం ఆ చిన్న చిన్న అనుభూతులు వాళ్ళకు కూడా అందిస్తే బాగుంటుంది. దీంతో పాటు నేను సెలవు తీసుకుంటున్నాను, మళ్ళీ తిరిగి వచ్చే వారం కలుద్దాము ట్యూస్డే అండ్ వెనస్డే ఆన్ ద ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియో సుర్బి, సౌండ్స్ లైక్ హోమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
2: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
3: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, medical, student insurance. SNR Insurance.
4: Radio Surabhi Revisit.
5: Windstorm related property claims, replace residential and commercial roofs, hell to nip contracting.
6: Indian Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
4: Thank you for being in our journey.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సాంబార్ కి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
8: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
7: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com. Perfect for dining, takeaway or full service catering.
10: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
11: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: అయ్యా అందరికీ నమస్కారం, నా పేరు ధీరజ్. నేను ఇప్పుడు వచ్చే 2 గంటల లోపల మాట్లాడతా. సో ఎవరైతే కొత్తగా ట్యూనింగ్ అయినరో ఒక చిన్న ఇంట్రొడక్షన్ వదులుతా, వినండి. సో గైస్, నేను మాట్లాడే షో పేరు F5. ఇందు లోపల నేనేమేమి మాట్లాడుతానంటే ఫన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రస్ట్రేషన్, వీటన్నిటినీ ఫెయిత్ కి లింక్ చేస్తాను.